ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, శ్రావణమాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 5వ తేదీ, బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ ప్రభాత ప్రసారం, 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారం ప్రారంభం. ఈ ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 107.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీలో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:51. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం స్వతంత్ర భారతి కరుణశ్రీ సాహిత్యం మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారి సంగీతం బృందగానం.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:37. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రిలే.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన వ్యాఖ్యాత డాక్టర్ బండి సత్యనారాయణ గారు.
1: దివాతపతి ఆదిత్యో రత్తి భాసతి చందిమా సన్నిద్ధో కత్తియో తపతి ఝాయి తపతి పండితో అథ సబ్బ మహారత్తి బుద్ధో తపతి తేజస. అది వర్ష ఋతువు. భగవాన్ బుద్ధుడు శిష్యులైన ఆనందుడు మొదలైన భిక్షువులతో కురుదేశంలో ఉన్నాడు. వర్షాకాలంలో భిక్షువు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళడం కష్టం. ఈ కారణం వలన భిక్షువులు వర్షాకాలం 4 నెలలు ఒకే ప్రాంతంలో గడపడం సంప్రదాయం. దీన్నే వస్స లేదా వర్షావాసం అంటారు. ఈ విధంగా వర్షావాసం చేస్తూ భిక్షువులంతా కురుదేశంలో కాలం గడుపుతున్నారు. అసలే వర్షాకాలం, వనరులకు వసతికి ఇబ్బంది ఎక్కడైనా ఉంటుంది. అయినా బుద్ధునితో సహా భిక్షువులందరూ దొరికిన భిక్ష స్వీకరిస్తూ వీలైన చోట తలదాచుకున్నారు. ఒకరోజు ఆనందుడు భిక్షాటనకు బయలుదేరాడు. అతడు అవంతిక అనే వేసే ఇంటి ముందు నిలబడి భిక్ష అర్థించాడు. అవంతిక ఆనందునికి భిక్ష వేసి, వర్షాలు వలన మీ సన్యాసులందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారని విన్నాను, ఒక్కొక్కరు ఒక్కో ఎంట ఉంటే బాగుంది

0: ఉంటుంది కదా, మీకు ఇబ్బంది లేకపోతే మీరు నా ఇంట్లో ఉండొచ్చు అంది. భిక్ష స్వీకరించిన ఆనందుడు భిక్షువులు ఎక్కడ ఉండాలనేది తథాగతుడు నిర్ణయిస్తాడని, వారిని అడిగి చెబుతాను అని తన దారిని తాను వినయంగా వెళ్ళిపోయాడు. అవంతిక ఆహ్వానాన్ని ఆనందుడు భగవాన్ బుద్ధునితో చెప్పాడు. అవంతిక స్వచ్ఛందంగా నిన్ను ఆహ్వానించినప్పుడు నువ్వు ఆమె ఇంట విడిది చేయడంలో ఎటువంటి తప్పు లేదు. నువ్వు తక్షణమే ఆ ఇంటికి మకం మార్చుకోవచ్చు అన్నాడు భగవాన్ బుద్ధుడు. బుద్ధిని అనుమతితో ఆనందుడు తన మకం వేశ్య అయిన అవంతిక ఇంటికి మార్చాడు. అవంతిక చక్కటి అతిథి మర్యాదలతో ఆనందుడికి స్వాగతం పలికింది. పాడైపోయిన చీవరాలను అంటే వస్త్రాలను చూసి అవంతిక అతనికి కొత్త బట్టలు కుట్టించిచ్చింది. దానితో ఆనందునికి చలి నుండి విముక్తి కలిగింది. అవంతిక రోజూ సమయానికి వేడివేడిగా ఆనందునికి భిక్ష సమయానికి అందిస్తుంది. దానితో అతనికి సమయానికి భిక్ష దొరుకుతుంది, చలికి మంచి వస్త్రాలు దొరికాయి. ఆనందుని మంచి మాటలకు కొద్ది రోజులకే అవంతిక తన శిష్యురాలయ్యింది. అయితే ఒక భిక్షువు వేసే ఇంట మకాం చేయడం ఇతర భిక్షువులకు నచ్చలేదు. భిక్షువులందరూ ఈ విషయమై బుద్ధుని గట్టిగానే నిలదీశారు. దానికి బుద్ధుడు వారిని 3 రోజులు సమయం కోరాడు. ఆ విధంగానే 3 రోజులు గడిచాయి. వర్షం తగ్గింది. ఒక ఉదయం ఆనందుడు ఒక భిక్షువుని తీసుకుని భగవాన్ బుద్ధుని వద్దకు వచ్చాడు. ఆ భిక్షుని పేరు అవంతిక. ఆ దృశ్యం చూసిన ఇతర భిక్షువుల నోట మాట రాలేదు. అవంతిక బుద్ధుని పాదాలకు ప్రణమిల్లింది. అంటే వృత్తి కాకుండా ధర్మం ఎక్కడుంటుందో అక్కడ మనం ఉండవచ్చు అని భగవాన్ బుద్ధుని సందేశం. సబ్బ పాపస్య అకరణం కుశలస్స ఉపసంపద సచిత్త పరియోపదనం ఏతం బుద్ధానుశాసనం.
1: డాక్టర్ బండి సత్యనారాయణ గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు.

మనుషులకు ఏ విధంగా అయితే అన్ని రకాల పోషకాలు అవసరమో అదేవిధంగా ప్రతి జీవికి కూడా మంచి ఎదుగుదల ఉండాలన్నా అలాగే మంచి ఫలసాయం అందించాలన్నా సరిపోయేలాగా అన్ని రకాల పోషక యాజమాన్యము చాలా చాలా అవసరం.

ఇది పంటల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ముఖ్యంగా మనము ఎక్కువగా రసాయనిక ఎరువు మందుల మీద ఆధారపడి మనం పోషణ చేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. కానీ అది మన పంటకు కావాల్సినటువంటి సమగ్ర పోషణ అందివ్వటానికి కష్టమయ్యేటువంటి చర్య. ఎప్పుడైనా ఏదైనా అదనంగా కాస్త కూస్త అవసరమైతే మనము రసాయనిక ఎరువు మందుల వల్ల ఇవ్వచ్చు, కానీ పూర్తిగా మనం రసాయనిక ఎరువు మందుల మీద ఆధారపడి మనము పంటలకు పోషణ చేద్దాం అంటే మటుకు సరైనటువంటి పద్ధతి కాదు. మరి ఎక్కడి నుంచి వస్తాయి? మన నేలలోనే సహజంగానే రకరకాల పోషకాలు లభ్యమవుతాయి. ఆ లభ్యమైనటువంటి పోషకాల్ని మనం సద్వినియోగపరచుకోవాలి. కొన్ని పోషకాలు మొక్కలు తీసుకునేటువంటి రూపంలో ఉంటాయి, ఇంకొన్ని పోషకాలు మొక్కలు తీసుకోలేని రూపంలో ఉంటాయి. మరి మొక్కలు తీసుకోలేని రూపంలో ఉన్నటువంటి పోషకాలు తిరిగి మొక్కలు తీసుకునే రూపంలోకి మార్చుకోవటం కూడా మన బాధ్యతే. అంటే మనము గనక చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పనికి రాకుండా నేలలో ఉన్నటువంటి ఈ పోషకాలన్నీ కూడా తిరిగి పనికొచ్చేటువంటి పోషకాలుగా మార్చుకోవటానికి కూడా వీలవుతుంది. దీంట్లో మనకి కొన్ని రకాల సూక్ష్మజీవులు సహాయం చేస్తాయి. ఆ సూక్ష్మజీవుల సహాయ సహకారాలు తీసుకొని మనం నేలలో ఉన్నటువంటి ఈ పోషకాలను తిరిగి మనం ఉపయోగపెట్టుకుంటే అనవసరంగా ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువు మందులు వాడాల్సినటువంటి అవసరం ఉండదు. దానికి సంబంధించి మనకు కాస్త అవగాహన కూడా చాలా చాలా అవసరం. అందుకే ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఈ జీవన ఎరువుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. జీవన ఎరువులు అంటే నేలలో మనకు సహాయం చేసేటువంటి కొన్ని రకాల సూక్ష్మజీవుల సముదాయాలు. వీటిని ఉపయోగించుకొని మనం నేలలో పనికి రాకుండా ఉన్నటువంటి నేలలో ఉన్న పోషకాలని మొక్క తీసుకోలేని స్థితిలో ఉన్నట్లయితే వాటిని మొక్క తీసుకునే రూపంలోకి మార్చడానికి ఈ సూక్ష్మజీవుల సహాయం తీసుకుంటాం. మనం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వ్యవసాయ విధానాల వల్ల నేలలో ఈ మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల సంఖ్య బాగా తగ్గిపోయింది. సహజంగానే నేలలో ఉంటాయి, కానీ ఇప్పుడు మనం సాగు చేసేటువంటి భూముల్లో వాటి సంఖ్య బాగా తగ్గిపోవటం ఒక కారణం. సహజంగానే మనం వాడేటువంటి సేంద్రియ పదార్థాలు బాగా తక్కువ వాడటం వలన వాటికి ఆహారం దొరక్క, నేలలో తేమ లేక కొన్ని చోట్ల వీటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకనే శాస్త్రవేత్తలు జీవన ఎరువుల రూపంలో మనకి పొడి రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ వాటిని తీసుకొచ్చి మనకు అందిస్తూ ఉన్నారు. మనం వాటిని తక్కువ ఖరీదులు కొనుక్కోవచ్చు. వాటిని తీసుకొచ్చుకొని విత్తన శుద్ధిగా కానీ లేకపోతే మనం సేంద్రియ ఎరువుతో కలిపి భూమిలో కనుక బాగా కలియబెట్టినట్లయితే ఈ సూక్ష్మజీవులన్నీ కూడా మన పంట మొక్కల స్థానాల్లో ఆ చుట్టుపక్కలలో కూడా అవి పెరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పంట తీసుకునే రూపంలోకి మార్చి మనకి అందిస్తాయి. అప్పుడు మొక్క అవి అంతకుముందు తీసుకోలేనటువంటి పోషకాలను కూడా చక్కగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇలా ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవుల్లో మనకి నత్రజని, భాస్వరము, పొటాషు అలాగే ఇతర రకాలైనటువంటి కొన్ని ఈ సూక్ష్మధాతులకు సంబంధించినటువంటి సూక్ష్మజీవులు కూడా మనకి దొరుకుతున్నాయి. వీటిని తెచ్చుకొని మనం గనక నేలలో కలుపుకోవటము అలాగే విత్తనానికి పట్టించి వేయటం చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇంకొక ముఖ్య విషయం, మనము ఈ ఎరువుల మోతాదులు వాడేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్క పచ్చగా అవుతుందని చెప్పేసి నత్రజని పోషకమైనటువంటి యూరియాని విపరీతంగా వేస్తూ ఉన్నారు. దానివల్ల మొక్క మెత్తబడుతుంది, పురుగు పుట్ర కూడా ఎక్కువ అవుతుంది. అందుకనే మనము సమగ్ర పోషక యాజమాన్యం చేసేటప్పుడు ఒక నిష్పత్తి ప్రకారము అవసరమైన మోతాదులోనే వెయ్యాలి. సహజంగానే నేలలో ఉన్నటువంటి పోషకం కానీ లేదా గత సంవత్సరాల్లో మనం ఎక్కువగా వేసినటువంటి పోషకాల్లో కొంత భాగం ఇంకా నేలలో మిగిలి ఉండొచ్చు, అది కానీ ఎంత ఉంది అనేది మటుకు మనం కష్టపడి మట్టి పరీక్ష చేయించి దాని ఫలితాలు తెలుసుకొని నేలలో ఉన్నటువంటి మోతాదుని మనం తెలుసుకుని దానికి అదనంగా ఏదన్నా ఎంతైతే అవసరమో ఆ పంటను బట్టి మనం నీటి ఆధారంగా పండిస్తున్నామా వర్షాధారంగా పండిస్తున్నామా ఇది కూడా ఆధారంగా మనం ఎరువులు మోతాదు మనం వాడుకుంటాం. దానికి తోడు వాతావరణం కూడా మనకి ఈ పోషకాలు తీసుకునేటువంటి స్థితిగతుల్ని మార్పిడి చేస్తుంది. శీతాకాలంలో కొన్ని పోషకాలు నేలలో ఉన్నా కూడా మొక్క తీసుకోలేదు, అలాంటప్పుడు ఆ పోషకాన్ని అదనంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే మనకి నేలలో చౌడు ఉందనుకోండి లేదా ఆమ్లత్వం ఉందనుకోండి కొన్ని రకాల పోషకాలు మొక్కలు అందుకోలేవు, అలాంటప్పుడు కూడా అదనంగా కొన్ని రకాల పోషకాలు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది లేదా నేలని మళ్ళీ బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా పంటలో మనకి మంచి ఫలితాలు రావాలంటే సమగ్ర పోషక యాజమాన్యం చేయాలనుకున్నాం కదా, ఆ సమగ్ర పోషక

0: యాజమాన్యానికి ఈ విషయాలన్నిటి మీద కాస్త అవగాహన పెంచుకున్నట్లయితే మన నేల స్థితిగతులేంటి, మనం వేసేటువంటి పంట ఏమిటి, మనకున్నటువంటి పంట వర్షాధారమా నీటి ఆధారమా, ఇవన్నీ కూడా తెలుసుకొని దాన్ని బట్టి మనకున్నటువంటి కాలంలో ఎంత పోషకం ఏ పంటకి ఎంత ఇవ్వాలనేది నిర్ధారించుకొని దాన్ని మనం గనక సరిగ్గా అందించగలిగితే మనకు ఫలితాలు బాగా వస్తాయి. కాబట్టి రైతు సోదరులు సమగ్ర పోషక యాజమాన్యం సంబంధించి మంచి అవగాహనతోటి ఎరువులను గనక లేకపోతే పోషకాలని సేంద్రియ ఎరువు రూపాన లేదంటే రసాయనిక ఎరువుల రూపాన అందించినట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా నేలలో మనకు సహాయం చేసేటువంటి సూక్ష్మజీవుల్నే మనము ఉపయోగించుకోవాలంటే వాటికి కావాల్సినటువంటి ఆహారం సేంద్రియ పదార్థం, అలాగే నేలలో తడి నిలుపుకునేటువంటి శక్తి కావాలంటే నేల ఆరోగ్యం మెరుగుపరచుకోవటం, దానికి తోడు ఇంకా ఎక్కువ అవసరమైతే అప్పుడు మాత్రమే రసాయనిక ఎరువు మందుల్ని అవసరమైన మోతాదులో నేల ఆరోగ్యాన్ని బట్టి మన మట్టి పరీక్ష ఆధారంగా మనం అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది మనం తెలుసుకొని సమగ్ర పోషక యాజమాన్యాన్ని చేస్తామని ఆశిద్దాం.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక అంటూ ఏమీ లేదు. వాతావరణం సాధారణంగా ఉంటుంది. పొలం పనులు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పొగాకు కొనుగోలు పరిస్థితులపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టి ఋతుపవనాలకు ముందు పొడి విత్తనం వేయడం, పీఎండీఎస్ విధానంలో సాగుకు రైతులను సిద్దం చేయాలని సూచించారు. అలాగే ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లు

0: రొయ్యల మేత ధరల నియంత్రణపై అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై సీతారామ ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి, డిండి, గౌరవెల్లి తదితర సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను కూడా కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాజధాని అమరావతిలో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశ నిర్ణయాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరిస్తూ,
1: రైతు సోదరులకు యాన్యుటీ 300 crores అవుతుంది. కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకుని పే చేసాం, దాని రాక్టిఫికేషన్ యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ అడిగాం, అది యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఇక్కడ స్కూల్ పెడుతుంది, అది గవర్నమెంట్ది కాబట్టి స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఎగ్జామ్షన్ అడిగారు, ఆ ఎగ్జామ్షన్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డేటా సెంటర్ 9 GW టెండర్ పిలవటానికి యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా 175 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాలను ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. అనంతరం వివేక్ యాదవ్ మాట్లాడుతూ, ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,72,2,684గా ఉందని తెలిపారు. ఇందులో పురుష ఓటర్లు 1,82,69,019 మంది కాగా, మహిళా ఓటర్లు 1,89,30,929 మంది ఉండగా, ఇతరులు 2,736 మంది ఉన్నారని తెలిపారు. బూత్స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించి 3,71,00,000 పైగా పత్రాలను డిజిటలీకరణ చేశారని చెప్పారు. ముసాయిదా జాబితాలో పేరులేనివారు అభ్యంతరాల సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని ప్రతి 10 నుంచి 15 రోజులకు ఒకసారి సమీక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఎన్టీఆర్ కిటికెళ్ళ దగ్గర ఫుట్పాత్ బ్రిడ్జి, అక్కడ బస్టాప్, రేవులు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి సుందరీకరణ, అదేవిధంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా రీకన్స్ట్రక్షన్ చేయడం, చంద్రబాబు నాయుడు కళాక్షేత్రం, అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, మన శ్మశాన వాటిక, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని వారానికి 10 రోజులకి రివ్యూ చేసుకుంటూ అటు అధికారులకి, ఏజెన్సీలకి సూచనలు ఇస్తూ పనుల్ని యుద్ధప్రాతిపదికన ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. బాపట్ల నూతన జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ విద్యాసంస్థల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాథమిక ప్రక్రియలను త్వరగా పూర్తి చేసి అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పారిశ్రామిక ఆర్థికాభివృద్దికి దోహదపడే కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులపై పలు బహుళజాతి కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అమెరికాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి సింగరేణి అధికారుల బృందంతో కలిసి డాలస్ చేరుకున్నారు. ఆయనకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులు

0: విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, డాలస్లో 2 రోజుల పాటు వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమై కీలక ఖనిజాల రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారం, భాగస్వామ్య అవకాశాలపై చర్చించనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు రైతు బజార్లో ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అర్హులైన తెల్ల రేషన్ కార్డుదారులకు కేవలం 50 రూపాయలకే నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అలాగే రైతు బజార్లలో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: తక్కువ ధరకి బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పేసి భావిస్తా ఉన్నాను. ఇప్పుడు మార్కెట్ లో 65 రూపాయలు ఉన్న బియ్యాన్ని కేవలం 50 రూపాయలకే అందించే కార్యక్రమం చేస్తుంది అని చెప్పేసి మనం చేస్తాను. రైతులకి అండగా ఏ విధంగా ఉండాలి అంటే, ఒకటి ఏదైనా నేరుగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మీకు ధరని పెంచే విధంగా చర్యలు తీసుకోవటం, రెండు మీ ఖర్చుల్ని తగ్గించి లాభదాయకతని పెంచడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను.
0: ఎన్నికల హామీ మేరకు బీసీల రక్షణ కోసం రూపొందిస్తున్న ప్రత్యేక చట్టానికి తుదిరూపు ఇచ్చేందుకు విజయవాడలో ఈరోజు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా చట్టంపై బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులతో చర్చించి వారి సూచనలను పరిగణలోకి తీసుకున్న అనంతరం తుది నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో ప్రభావం దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో ఈరోజు సమావేశమవుతారు. కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణ అధ్యయనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 50% यावत् यानानि वैधतृतीयपक्षयानाभिरक्षण विहीनानि सन्ति। एषा च स्थितिः अत्यन्तचिन्तायुता अस्ति। न्यायालयेन भारतीय विमा विनियामक विकास प्राधिकरणाय अथ मार्ग परिवहन राजमार्ग मन्त्रालयाय च स्वचालित पञ्जिका फलकाभिज्ञान प्रणालीम् उपयुज्य बीमा इति सत्यापन प्रायोगिक परियोजनां निर्मातुं निर्देशः प्रदत्तः। एतस्याः प्रायोगिक परियोजनायाः उद्देश्यं वैधतृतीयपक्षयानाभिरक्षणविहीनयानानाम् अभिज्ञानकर्तुं तथा मोटरयानाधिनियमस्य अनुपालनं सुदृढीकर्तुं वर्तते। ऐषमः ब्रिक्स इत्येतस्य अध्यक्षतां कुर्वन् भारतम् अद्यारभ्य 6 दिनाङ्कपर्यन्तं भोपाले तृतीयं ब्रिक्स संस्कृति कार्यसमूहोपवेशनस्य आतिथ्यं करिष्यति। संस्कृतिमन्त्रालयेन उक्तं यत् अस्मिन् उपवेशने ब्रिक्स सदस्यदेशानां प्रतिनिधयः भागं ग्रहीष्यन्ति। एतदुपवेशनं सांस्कृतिक सहयोगस्य संवर्धनाय तथा ब्रिक्स संस्कृतिमन्त्रिणाम् उपवेशनात् पूर्वं प्रमुखविषयेषु सहमतिस्थापनाय आयोज्यते। द्विदिवसात्मके अस्मिन् उपवेशने त्रिषु प्रमुखविषयेषु विचारविमर्शः भविष्यति, येषु सृजनात्मकार्थव्यवस्था, सांस्कृतिकसृजनात्मकोद्योगः, प्रतिलिप्यधिकारः, कृत्रिमबुद्धिमत्ता, सांस्कृतिकरिक्थस्य संरक्षणं, संस्कृतिः, जलवायुः, सततविकासः चेत्येते विषयाः सम्मिलिताः सन्ति। मन्त्रालयेन उक्तं यत् एतद् उपवेशनं ब्रिक्स अध्यक्षतावधौ सांस्कृतिकसहभागितायाः सुदृढीकरणे तथा संस्कृतिमाध्यमेन समावेशी सततविकासं संवर्धयितुं भारतस्य प्रतिबद्धतां प्रतिबिम्बयति। ब्रिक्स शिक्षा मन्त्रिणां त्रयोदशोपवेशनं तथा तृतीयं ब्रिक्स वरिष्ठाधिकारिणाम् उपवेशनम् अद्यारभ्य अस्य मासस्य 7 दिनाङ्कपर्यन्तम् ओडिशाराज्यस्य भुवनेश्वरे आयोजयिष्यते। शिक्षामन्त्रालयेन उक्तं यत् एतेषु उपवेशनेषु ब्रिक्स सदस्यदेशानां शिक्षामन्त्रिणः वरिष्ठाधिकारिणः तथा प्रतिनिधिमण्डलानि अपि भागं भजिष्यन्ति। उपवेशनावधौ सहकार्यसम्बद्धेषु विविधविषयेषु विचारविमर्शः भविष्यति, तेषु प्रारम्भिकबालशिक्षायाः बालपरिचर्यायाः च सुदृढीकरणं, कौशलविकासस्य संवर्धनं, परस्परसहकार्यस्य वर्धनं तथा संयुक्तानुसन्धानस्य नवोन्मेषस्य नवोद्यमानां च प्रोत्साहनं प्रमुखतया समाविष्टानि सन्ति। केन्द्रीयशिक्षामन्त्री प्रह्लादजोशी त्रयोदशे ब्रिक्स शिक्षामन्त्रिणाम् उपवेशने भागं ग्रहीष्यति। भारतर्तु विज्ञानविभागेन अद्य असममेघालययोः अतिवृष्ट्यै रक्तवार्णिकी सञ्चेतना प्रख्यापिता इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఇది 7:15 నేటి మాట. చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ జయంతి సందర్భంగా జీవిత విశేషాలు. సుప్రసిద్ధ అనువాదయిత, రచయిత, నిర్మాత, సంపాదక ప్రముఖులు చక్రపాణి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. నీవు లేవు నీ మాట ఉంది, దేవరగొండ బాలగంగాధర్ తిలక్ పై సాహిత్య సంచిక కార్యక్రమం, నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఉదయ సమీరాల్లో వింటారు. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వై రామకృష్ణ గారు అందిస్తారు. కర్ణాటక సంగీత కార్యక్రమం 8:35 శ్రీమతి దన్నాన శ్రీలక్ష్మి గారి గానం, హెచ్ రామ్చరణ్ గారు వైలెన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. పాటల బల్లకి 8:59 10:00 ప్రత్యేక కార్యక్రమం ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్ళు. ఇదే అంశం. తరువాత పాటల బల్లకి కొనసాగింపు

మధురిమ 11 గంటలకు, మధుమంజరి 12 గంటల 10 నిమిషాలకు, 12 గంటల 40 నిమిషాలకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో కార్మికుల కార్యక్రమం. పెద్ద వయస్సు వరకు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఆహార నియమాలు, పోషకాహార నిపుణురాలు ఆర్ రేఖ గారితో శ్రీమతి ఏ బృందకుమారి గారు జరిపిన పరిచయ కార్యక్రమం. 1 గంట 30 నిమిషాలకు మహిళావాణి ప్రకటనల తరువాత. హలో, బాగున్నారా? ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, సినిమా పాటలు. ఏకచిత్రగానం 2 గంటల 31 నిమిషాలకు. రెండో ప్రసారం సాయంత్రం 5 గంటలకు యువవాణితో. సంధ్యారాగాలు 5 గంటల 30 నిమిషాలకు. సాయం సమీరం 6 గంటల 30 నిమిషాలకు. 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమలు. చిరుధాన్యాల విత్తనోత్పత్తిలో రైతులు శ్రద్ధ పెట్టాల్సిన ప్రధాన అంశాలు. విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ అనురాధ గారు ఇచ్చే సూచనలు, సలహాలు. పార్లమెంట్ కార్యకలాపాలు 8 గంటల 15 నిమిషాలకు. పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం 10 గంటలకు. అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం 10 గంటలకు. మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వయలిన్ రాగం, తానం, పల్లవి. మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. అనంతరం ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతుంది. అస్సాం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం

చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్కు మద్దతు తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు చెప్పారు.

మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందేందుకు వీలు కలిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆయన, ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 37,000కు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా 1.92 లక్షల కోట్ల విలువైన మొత్తం 12,69,00,000 ఆసుపత్రి అడ్మిషన్లు ఈ పథకం కింద ఆమోదించినట్టు వెల్లడించారు. ఆరోగ్య రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరగడం, ఈ పథకం విస్తరణ కారణంగా ప్రజలు సొంతంగా భరించే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు గణనీయంగా తగ్గినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 12 కోట్ల ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ద్వితీయ, తృతీయ సేవల ఆసుపత్రుల్లో చేరేందుకు, కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుందన్నారు. వైద్య కౌన్సిలింగ్ కమిటీ ఈరోజు నుండి నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తుంది. ఈరోజు నుండి ఈ నెల 12వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఈ నెల 6 నుండి 13 వరకు తమ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. రౌండ్ 1 సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈ నెల 13 నుండి 16 వరకు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలియజేశారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉందని ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చడానికి 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతున్నాయి. బ్రిక్స్ సభ్య దేశాల నుండి విద్యామంత్రులు, సీనియర్ అధికారులు, ప్రతినిధులను ఈ సమావేశాలు ఏకతాటిపైకి తీసుకొస్తాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. సమావేశంలో బాల్య సంరక్షణ, విద్యను, నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడం, మెరుగైన సహకారం, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్లను ప్రోత్సహించడం వంటి ప్రాధాన్యతా రంగాలతో సహా సహకార అంశాలపై చర్చిస్తారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొంటారు. జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ శుక్రవారం ప్రతిష్టాత్మకమైన చేనేత అవార్డులను ప్రదానం చేస్తారు. దేశ చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి కృషి చేసినందుకు గాను 3 సంతోష్ కబీర్ చేనేత అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో కలిపి మొత్తం 22 మంది విజేతలను సత్కరించనున్నట్టు చేనేత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చేనేత రంగంలో శ్రేష్టత, నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చేనేత అవార్డులు అందజేస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్

0: పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుండి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతలతోనే సమాధానమిచ్చిందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చేయాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలు ప్రపంచం గుర్తించాలని అన్నారు.
1: This so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: అసోం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కరైకాల్, కర్ణాటక, జార్ఖండ్, ఒడిస్సా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 2-3 రోజుల్లో కేరళ, మాహే, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. 13వ బ్రిక్స్ విద్యామంత్రుల సమావేశం, 3వ బ్రిక్స్ సీనియర్ అధికారుల సమావేశం ఒడిశాలోని భువనేశ్వర్లో ఈరోజు నుండి ఈ నెల 7వ తేదీ వరకు జరుగుతాయి. అసోం, మేఘాలయలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999

0: 4477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం. ఇవాళ ఏమిటి? ఆగస్టు 5. ఏముందండి, రోజులు వెళ్తున్నాయి కదా, వెళ్తున్న రోజుల్లో ఇదో రోజు. ఇదే ఓ రోజు అంటే కుదరదుగా. నేటి మాట విషయంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైంది. అందులో ఇవాళ

భలే మంచి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఎక్కడి నుంచి వచ్చింది వసంతం? ఇదేంటండి మరి ఆషాఢమాసంలో వసంతం ఏంటి? అంటే మనకి ఆషాఢమాసం, అక్కడ అదేం లేదు. అక్కడ ఎప్పుడూ కూడా నిత్యపూర్ణ వసంతం. అక్కడంటే ఎక్కడ? అమెరికాకి చెందిన వ్యోమగామిగా ఒక ఆయన వెళ్ళారే అక్కడ. అక్కడి నుండి ఎక్కడికి ఆయన వెళ్ళారు? అదిగో చంద్రమండలానికి. సరే ఇంతకు ఎవరు? ఆయనకి భుజాలు చాలా గట్టి, బాహువులు బలమైనవి. బలమైన బాహువులు ఉంటే అదేదో పేరు అనుకోలేరు. ఆంగ్లంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. ఆయన ఈరోజు పుట్టారు. పుట్టింది ఈరోజు చంద్రుడి మీద అడుగు పెట్టింది ప్రత్యేకమైన రోజు. 1930 ఆగస్ట్ 5న ఈ పరీక్ష చోదకుడు, పూర్వపు వ్యోమగామి, విశ్వవిద్యాలయ ఆచార్యులు, యుఎస్ నావికాదళ చోదకుడు, ఏవియేటర్, ఆయన చంద్రుడి మీద కాలు మోపిన మొదటి మానవుడు. మొదటి అంతరిక్ష నౌక జెమినీ 8 1960లో ప్రయోగించారు. దీనికి ఆయన మొదటి కమాండర్ పైలట్. ఇందులో మొదటి మానవ సహిత అంతరిక్ష నౌకలో తోటి పైలట్ డేవిడ్ స్కాట్తో ఆయన ప్రయాణించారు. ఆర్మ్స్ట్రాంగ్ 2వ ఆఖరి దఫా అంతరిక్ష ప్రయాణం అపోలో 11 చంద్రుడి మీద యాత్రా మిషన్ కోసం జూలై 20, 1969 అమలుపరిచారు. ఆ మిషన్లో ఆర్మ్స్ట్రాంగ్ బజ్డ్ ఆల్ట్రిన్ చంద్రుడి మీద కాలు మోపి 2.5 గంటల సమయం సంచరించారు. ఈ చరించిన సంచలన వార్తలకి మూలకర్త అయిన ఆర్మ్స్ట్రాంగ్ గుండె లయ నిమిషానికి 109 చొప్పున విపరీతంగా పెరిగింది. జెమినీ 8 వాహనంలో ఉన్న శబ్దం కన్నా విపరీత స్థాయిలో అపోలో 11 శబ్దం ఉంది. ఆ విపరీత పరిణామాల్లో ఏర్పడే అంతరిక్ష దౌర్బల్యాన్ని తట్టుకొని అంతరిక్షంలోకి ఎగసినప్పుడు మానసికంగా కలిగే గతి దౌర్బల్యం, భయావహనం మొదలైన వాటిని ఆయన అనుభవించాడు. సాధారణంగా వ్యోమగాములు వారి చరిత్ర పరిశీలిస్తే ఆయన ముందు నుంచి కూడా పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తి కావడంతో నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఆసక్తి, శక్తి వీటన్నిటితో పాటు ముఖ్యమైనది మనోధైర్యం. ఎందుకు మనోధైర్యం ఉండాలి అంటే చంద్రుడు మనశ్శక్తి కారకుడు, ప్రేరకుడు, కాబట్టి ఆ ధైర్యాన్ని ఇచ్చేది చంద్రుడే. చంద్రుడు సరిగ్గా ఉంటే మతి స్థిరంగా ఉంటుంది, బుద్ధి గతి తప్పకుండా ఉంటుందని ప్రతీతి. కాబట్టి అలా చంద్రుడి మీద కాలు మోపిన మొదటి మానవుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పుట్టినరోజు కాబట్టి ఇది.

ఓహియో రాష్ట్రంలో ఆయన పుట్టారని కాదు, ఆయన చేసినటువంటిది అంత అద్భుతం కాబట్టి. చిన్నప్పటి నుంచే విమానాల మీద ఆయనకు ఆసక్తి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని చదివారు. కొరియా యుద్ధంలో అమెరికా తరఫున యుద్ధ విమాన పైలట్గా సేవలు అందించారు. 1962 నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆయన అక్కడ నుండి వెళ్ళి చంద్రుడి మీద కాలు మోపినప్పుడే అందరూ కూడా నాసాని పొగిడారు. బాగా సంస్కృతం గట్రా వచ్చిన వాళ్ళైతే నాసాగ్రే నవమౌక్తికౌ అని కూడా అనుకొని ఉంటారు. 1969 జూలై 20 అపోలో 11 అంతరిక్ష నౌక కమాండర్గా ఉపరితలం మీద తొలి అడుగు, చంద్రుడిపై అడుగు పెడుతూ ఆయన చేసిన వ్యాఖ్య, ఇది మనిషి వేసిన చిన్న అడుగు, మానవాళికి ఇదొక పెద్ద లంఘనం, అందుకే చందమామ అందిన రోజు. ఇంకో వాక్యం కూడా ఉంది, ఆ వాక్యానికి నేటి మాటే ఉంది. ఆ మాట వినడానికి ముందు ఈ పాట కాస్తారు.

ఆగాలి అక్కడ, చందమామ అలాగా సాగాలి సాగాలంటే అలాగా ఆగాలి. ఎందుకు? చందమామ అందిన రోజు కదా. ఎలా అందింది? ఆయన అక్కడ అడుగుపెట్టినప్పుడు కూడా పాదం పెట్టారు. ఇలా చేత్తో పట్టుకొని ఓ చనివిడి ముద్దనం లేదా జున్ను ముక్కనో పట్టుకున్నట్టు పట్టుకొని కొరుకుదామని తిందామని ఆలోచించలేదు. ఆయన శాస్త్రవేత్త, పరిశోధనలు గట్రా చేయాలి. మరి ఇప్పుడు ఎందుకు ఆగాలి అంటే, ఏమండి పరాకేమిటండి బాబు, ఇంకా నిద్రైనా 7:25 అవుతూ ఉంటాను. కలలా? ఇలాగే మహాకవి శ్రీశ్రీకి ఒకసారి కలొచ్చి ఆ కళలో కథగా కవితగా మార్చి కాగితం మీద పెట్టు నా గురించి అని ఒక ఆయన గోల పెట్టారట. చాలా పొడవుగా ఉన్నాడు ఆయన. నిద్దట్లో స్వప్న కుటీరాలు అల్లుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఊహల షికారు చేస్తున్నట్టు మహాకవి శ్రీశ్రీ. అబెబే, నీకు ఒక సిగరెట్ ఇస్తా, నాకు ఒక శతకమ్ము రాసి నయముగనిమ్మ, త్రైకాళ్య స్థాయిగా నీ శ్రీకావ్యము వరడు నోయి సిరిసిరి భాయి అన్నట్టు ఆయన. ఇంతకీ ఎవరా జెంటిల్మెన్, అనగా పెద్ద మనిషి, ఎలా కనిపించేట? హరిహరనాథుడు తిక్కన గారికి కనిపించి అలాగా రాయవాయి నువ్వు అన్నట్టుగా చక్రపాణి గారు కనిపించారు. ఎవరండి చక్రపాణి? అదిగో చందమామ అందిన రోజు అన్నాం కదా, ఆకాశంలోని చందమామను తీసుకొచ్చి మనకు అవకాశంగా అక్షరాల బాలల పత్రిక రూపేణ, ఎందుకంటే వ్యాపారం కనుక అమ్ముకుంటే కానీ మళ్ళీ పత్రికలు తెచ్చుకోలేరు కనుక అక్షరాల రూపేణ చందమామని అందించిన ఆయన నాగిరెడ్డి చక్రపాణుల్లో విజయ పతాకం మీద ఎన్నో చిత్రాలు తీశారు. ఆ కవల నిర్మాతలు వాళ్ళు అలా కలవడం వల్ల కవల నిర్మాతలు, వాళ్ళలో ఒకరు చక్రపాణి గారు. ఈరోజు ఆయన జయంతి కూడా. 1908 ఆయన పుట్టారు. చక్రపాణేనా అసలు పేరు? ఆలూరి వెంకట సుబ్బారావు. ఎంతమందికి తెలుస్తుంది? గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఐతానగరంలో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ఆయన అక్కడ జన్మించాడు కనుక. అది కొద్దిమందికి, వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి, వెంకమ్మ గొరవైలు. మిగతా వాళ్ళందరికీ తర్వాత చక్రపాణి 1960 నుండి యువ మాసపత్రిక, అలాగే ఆ తర్వాత చందమామ మాసపత్రిక ఆబాల గోపాలాన్ని అలరిస్తూ చక్రపాణి గారి మానస పుత్రికలు. మరి చందమామ మానస పుత్రిక అవుతుంది చెప్పుకున్నాం కదా, చంద్రుడికి మనసుకి సంబంధం. అయితే చక్రపాణి గారు ఒక్కళ్ళ గురించి చెప్పుకుంటే కుదురుతుందా? నాగిరెడ్డి గారి గురించి చెప్పాలి. ఈ జంట పేర్లు తలుచుకుంటుంటే పసిడి చిత్రాల పంటలతో మిసమిసలాడే గలగలగల కాసుల వర్షం కురిపించిన ఒకనాటి మేటి తెలుగు చిత్రరంగ వేలిమి మాగాణం గుర్తొస్తుంది. అప్పుడే మన కళ్ళ ముందు మాయాబజార్లు, గుండమ్మ కథలు, మిస్సమ్మలు ఇవన్నీ కూడా. మిస్సవ కూడని చిత్రరాజాల్లో చక్రపాణి గారి ఇవన్నీ కూడా చక్కగా పిల్లల్లాగా అల్లరిగా హాయిగా సాగే చిత్రాలు. మరి ఈ పిల్లలకి తల్లి అంటే మాత, ఇంకెవరు? మాత అంటే నిర్మాత, అంటే మాత లేకపోవడం కాదు, చిత్రానికి పెట్టుబడి పెట్టి ఆ రోజుల్లో రాబడి కన్నా ప్రేక్షకులకు ఎంతో కొంత విజ్ఞానాన్ని వినోదం

తో మిళాయించి ఇవ్వగలిగే వాళ్ళు. అదిగో ఆ నిర్మాత ద్వయం నాగిరెడ్డి చక్రపాణి, అందులో చక్రపాణి గారు. ఒక విజయ దుందుభి మ్రోగుతూ కపిధ్వజం కనిపించగానే మనకు ఆ పతాకం ప్రత్యక్షం అవుతుంది. నాగిరెడ్డి గారు సామాజిక బాధ్యత, సాహిత్య ధర్మం ఎరిగిన చక్రపాణి, వేళ్ల సమ్మేళనంతో ఉత్తమ శ్రేణి కళాకారులు, దర్శకులు, రచయితలు, నటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సాధారణంగా సాంకేతిక నిపుణులు మార్చేవారు కదా చక్రపాణి, ఛాయాగ్రహణానికి మార్కస్ బార్ట్లే గారే అన్నారు కాబట్టే రావోయి చందమామ అని పిలవగానే సైలెన్స్ అని తర్వాత సై తీసేసి సై అనగానే ఆ లెన్స్ చందమామను పట్టుకొచ్చి ఎలా బృందావనం ఇది అందరిది అని

సామంతం గల సతి ఎందుకు కాగదు? ధీమంతుడకు పతి ఎందుకు కాకూడదు? బృందావనం అందరిదీటే, గోవిందుడు అందరివాడే, మరి ఈ ముక్కలంటే ఎలా అని చక్రపాణి గారు ఎంత చక్కగా పింగళి నాగేంద్రరావు గారి చేత. ఎవరిని మార్చేవారు కాదు కదా, ఓసారి మాయాబజార్ చిత్ర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఎవరో కలిసి సినిమాకు పింగళి వారిని మార్చి ఎవరినైనా పెట్టుకుంటే బాగుంటుందన్నట్టు. ఆయన బాగానే రాస్తున్నారు కదా, ఆయన నీకు నచ్చకపోవడం అంటే నాకు నచ్చాలి కానీ మా చిత్రాలన్నిటికీ ఆయన రచయిత, నువ్వు అంతకంటే బాగా రసి పట్టుకురా, నాకు నచ్చితే నువ్వే రాదు కానీ పింగళి వెళ్ళిపోతారు, ఇప్పుడు వెళ్ళు అన్నట. అలాంటి తిరుగులేని జవాబు ఇచ్చాడే. ఆ రోజుల్లో ఈ పాట విని ఏమంటే అనసూయ ప్రియం వదలు శకుంతలకు చెలికత్తరు కదా, మరి ఈ ఈసున అనసూయ ఎవరండి అంటే తెలుగు అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా కలిపేసి వాడుక భాషలో రాశారు పింగళి నాగేంద్రరావు గారు. ఈసును అసూయ అంటే ఈర్ష్యాసూయలు అంటాం కదా, అది నవ్వుకున్నారు అందరూను, ఇలా అడిగేవాళ్ళు కూడా ఉంటారు, మరి అలా చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక. చిత్ర నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడరు చక్రపాణి గారు. ఒక్కోసారి సహ నిర్మాత నాగిరెడ్డి గారి ప్రతిపాదనలు కూడా తిరస్కరించారు. 1950 నుండి 1975 వరకు గొప్ప చిత్రాలు నిర్మించిన ఖ్యాతి వీరిద్దరి నిర్మాణతృత్వాన్ని. నిర్భయంగా మొహమాటం లేకుండా రాజీ పడకుండా తాననుకున్న రీతిలో చిత్ర నిర్మాణం పూర్తి చేయగల క్రమశిక్షణ ఉంది కాబట్టి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఒక హీరో ఇచ్చే పారితోషికంతో 3 గొప్ప చిత్రాలు నిర్మించగలిగారు. 40 ఏళ్ల నాడు సోషియో ఫాంటసీ చిత్రాలకు చంద్రహారం సినిమాతో శ్రీకారం చుట్టారు. 40 దగ్గర దగ్గర ఒక షష్టి పూర్తి అయిపోయింది. నిర్మాతగా దర్శకుడిగానే కాదు మాటల రచయితగా కూడా షావుకారు సినిమా ఆయన చిరంజీవి చేసింది. ఇహ మిస్సమ్మ నవ్వుల నవకాయ పిండి వంటలను వడ్డించిన మెస్సమ్మ అయింది. 1932 ఆయనకి క్షయవ్యాధి సోకినప్పుడు మదనపల్లిలో శానిటోరియంలో చికిత్స పొందుతూ బెంగాలీ నేర్చుకున్నారు. ఉన్నత పాఠశాల అప్పుడే వెంకటప్ప అనయ్య ఆయన దగ్గర హిందీ నేర్చుకున్నారు. ఆ తర్వాత వ్రజనందన శర్మ దగ్గర ప్రచార గురుత్వంలో పండితులయ్యారు. ఆ పండిట్ పెట్టిన పేరే ఈ చక్రపాణి. ఆలూరు వెంకట సుబ్బారావు అమ్మ నాన్న పెడితే ఆ తర్వాత అది మరుగున పడి చక్రపాణి పేరు మెరుగునుదిద్దుకొని వెండి తెరకు పరుగు పరుగున వెళ్ళి అక్కడ తరుగెరుగని మహామేరునగంలా నిలబడ్డాడు ఆయన నిర్మాతగా రచయితగా. సంచాలకుడు అన్న పదాన్ని తెలుగులో యువపత్రిక ద్వారా నవీన ప్రయోగం చేసిన చక్రపాణి గారి 1975 శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ సెప్టెంబర్ 24వ తేదీన 67వ ఏట అలు పెరగని ఆ బాటసారి కళ్ళపై కాలం మంచు తెనల్ని కురిపించింది. ఆ తెరల మాటున చక్రపాణి ఇక విజయా పతాకం కింద తెలుగు సినిమాలు రావు అని అందరూ తమలో తాము అనుకుని దిగులుగా ఉన్నారు. వారితోటి నాగిరెడ్డి కూడా మిగిలేరు. చక్రపాణి మరణించారంటే నమ్మేదెవరు? ఆయన చిత్రాలు రచనలే ఆయన జీవితం. వాటిలాగే చక్రపాణి కూడా చిరంజీవి. ఆ మాట నేను నినదిస్తూ ఉంటుంది వారి కపిధ్వజం. ఇప్పటికీ ఏ మారుమూల థియేటర్లోనూ చక్రపాణి అనే అందాల అక్షరాల చందమామ, మమ్మల్ని చందుమామ, నీ అక్ష

నేటి మాట విశేషాలు విన్నారు. ఇప్పుడు నీవు లేవు నీ మాట ఉంది. కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారిపై సాహిత్య సంచిక కార్యక్రమం. నిర్వహణ శ్రీ పివి రామ్ గోపాల్, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. నీవు లేవు నీ మాట ఉంది.

అడుగడుగున అందమైన పదాల చిత్రాల పోహళింపు, ఆద్యంతం అడుగులు కదిపే మనస్సును కుదిపే లయల మేళవింపు, అనుభూతికి కట్టిన పట్టం ఆనందానికి లేదుగా చట్రం, మమతకు మానవతకు యుద్ధానికి జీవన నిబద్ధతకు, దేశమైనా అందులోని బలాలైనా దేహి అయినా వాడిలోని బలహీనతలైనా చెబితే అతడే చెప్పాలి. నీనా మనస్సుల సమస్యల తమస్సుల గుట్టు అతడే విప్పాలి. ఇంతకీ ఎవరతను? అతడే మావాడే, మహాగట్టివాడని కుందుర్తి ఆంజనేయులు గారిచే ప్రశంసించబడిన దేవరకొండ బాలగంగాధర్ తిలక్. తిలక్ కవిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొండ పట్టేంత అర్థం ఉంటుందా ఎక్కడైనా చెప్పండి. ఆధునిక కవితా రంగంలో గ్రంథరూపంలో తమ రచనలు రాకముందే ఉత్తమ కవులుగా పేరు పొందిన వారిలో ఒకరు తిలక్. కానీ వయస్సు సగమైనా తీరకముందే ఈ లోకానికి సెలవంటూ మరో లోకానికి తరలిపోయినా ఆయనే అన్నట్టు తిలక్ ఏనాడో అమరుడయ్యాడు. దోసిళ్లతో అమృతం తాగినవాడు అమరుడు కాక ఏమవుతాడు?

0: తాను భౌతికంగా మన మధ్య లేకపోయినా మరణం లేని కవిత్వంలో మనలో మళ్ళీ మళ్ళీ జీవం పోసుకుంటూనే ఉన్నాడు తిలక్. అతని జీవితంలో కవిత్వం ఎలా ఒలికిందో, కవిత్వంలో అమృతం ఎలా చిలికిందో చెప్తున్నారు మానవతా స్వాప్నిక తిలకుడు బాలగంగాధర్ తిలక్ అంటూ శ్రీ పి శివనాగరాజు గారు.
1: మానవతా స్వాప్నిక తిలకుడు బాలగంగాధర తిలక్. మా నవతా స్వాప్నిక తిలకుడు బాలగంగాధర తిలక్. తిలక్ ప్రధానంగా అనుభూతివాది, అందుకే అభ్యుదయ భావాలకు వెన్నెల శైలిని అద్ది కవిత్వానికి కొత్త నిర్వచనం చెప్పాడు. మరో మాటలో చెప్పుకోవాలంటే శ్రీశ్రీ అడుగుజాడల్లో భావాల్ని నడిపినా కృష్ణశాస్త్రి భావ పేషలం అతని కవిత్వంలో నిండి ఉంది. కానీ తిలక్ ఎప్పుడూ ఏ ఇజాన్ని అంగీకరించలేదు. జాలి, కరుణ, మానవత్వం పరమావధిగా మానవీయ భావాల్ని కవితాత్మకంగా మలచడంలో చేయి తిరిగిన కలం అతనిది. అటు సంప్రదాయవాదులను, ఇటు అభ్యుదయవాదులను ఆకట్టుకునే కవితా శైలి తిలక్కుని సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. రాసింది ఒకే ఒక కవితా సంపుటి, అది అమృతం కురిసిన రాత్రి. వెన్నెల జిలుగులతో, మానవీయ హృదయంతో తెలుగు సాహిత్య ఆకాశంలో వెన్నెల్లో ఆడపిల్లల్లా ప్రజాశక్తుల్ని వహించే విజయ ఐరావతాలుగా అక్షర సత్యాలై శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి తిలక్ అక్షరాలు. అమృతం కురిసిన రాత్రి చక్కని పదచిత్రం, ఉక్తి వైచిత్రి కలిగినది. దీనికి ముందు మాట 1968 కు

0: కీర్తి రాశారు. వచన కవిత వికాసాన్ని తిలకు కవిత్వంలో కొత్త రూపం సంతరించుకుందని కుందుర్తి సంబరపడ్డారు. రసహీనంగా ఉన్న అభ్యుదయ కవిత్వానికి అందమైన శైలిని చేకూర్చి సరికొత్త ప్రతిష్టను తెచ్చిపెట్టిన తిలక్ అంటే కుందుర్తికి ప్రత్యేక ఆప్యాయత. ఈ కవితా సంపుటిలో 86 కవితలున్నాయి. మొత్తం 194 పేజీలు. ప్రత్యేకత ఏంటంటే ఉత్తరాలు రాసుకోవడం అనే సంస్కృతి అంతరించిపోయిన నేటి అంతర్జాల సమాజంలో అతని కవిత తపాలా బంట్రోతు చదివితే ఆ తపాలా బంట్రోతు తాలూకా హృదయ ఆర్ద్రతను ప్రజల గుండె గదుల్లోంచి స్పందనల లయతో కవిత రాయడం నిజంగా కాదేది కవితకనర్హం అనేటట్లు ఉంటుంది. కాగా తపాలా బంట్రోతు మీద రాసిన ఏకైక కవి తెలుగులో తిలక్ ఒక్కరే. ఆడంబరాల డాబుదర్పాల హంగామా ప్రపంచాన్ని ఏసడించాడు. కడుపు నిండా ఆహారం, గుండె నిండుగా ఆశ్లేషం, బ్రతుకు పొడుగునా స్వతంత్రం, కొంచెం పుణ్యం కించిత్ పాపం, కాస్త కన్నీరు మరి కాస్త సంతోషపు తేనీరు చాలు మాకు తండ్రి, సరదాగా నిజాయితీగా జాలిజాలిగా హాయి హాయిగా బతుకుతాం అని దేవుడిని ప్రార్థిస్తున్నట్లుగా చెప్పిన మాటలు సామాజిక కనీస అవసరాలు, ఇంకా వాటిని ప్రజలకు కల్పించడంలో మల్లగుల్లాలు పడుతూనే ఉన్నట్లు నమ్మాల్సి వస్తోంది. జాషువా విశ్వనరుని భావన మళ్ళీ తిలక్కులో చూస్తాం. అందుకే ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిర బిందువు, నైక నదీ నదాలు అదృశ్యంగా కలిసిన అంత సింధువు అంటూ ప్రపంచ మానవ సంస్కృతికి పట్టంగడతారు తిలక్. తిలక్ కవిత్వం ఎంత బలంగా చదివిస్తుందో, ఎంతగా ఆకర్షిస్తుందో అంతగా ప్రశ్నల్ని రేపుతుంది. మానవత్వం దానంతటా అది బతికి బట్టకట్టగలదా? మనుషుల మనసులు వెన్నెల హృదయాలతో నిండిపోతే ఈ సమాజం కష్టనష్టాలు లేకుండా ఆవిర్భవిస్తుందా? తిలక్ కవిత్వంలో ఆవేదన ఉంది. తిలక్ భావాలలో అగ్ని కణాలు ఉన్నాయి. తిలక్ అక్షరాలలో నిజాయితీ ఉంది. తిలక్ కళానికి పదును ఉంది. విల్లు పట్టిన ప్రతివాడు పిలుకాడు కాలేడు. గురి చూసి కొట్టగలవాడైనంత మాత్రాన సరిపోదు. బాణం ఏ శత్రువు మీదకి ఎక్కుపెట్టాలో దృక్పథం ఉండాలి. ప్రిజం లాంటిది జీవితం. అది అనేక వర్ణాలను అనేక భావాలను అనేక కోణాలను ఆవిష్కరిస్తుందంటాడు తిలక్. వాటి సారాన్ని చారిత్రకంగా ఆర్థికంగా రాజకీయంగా అర్థం చేసుకోవడం ఇజం అనే ఇన్ప్రిజన్మెంట్ అని అనుకుంటే స్వేచ్ఛకు అర్థం లేకుండా పోతుంది. నడకకి గమ్యం కావాలి, జీవితానికి ఆశయం కావాలి, సమాజానికి చలనం గతితార్కికంగా ఉండాలి. అప్పుడే కవిత్వం పరమావధి ఆనందంగా మిగిలిపోకుండా జీవిత పార్శ్యాలను సామాజిక చలనానికి శాస్త్రీయంగా అన్వయించే వికాస సాధనంగా తోడ్పడుతుంది. తిలక్కులో సాధన ఉంది, అధ్యయనం ఉంది, కవిత్వ నిబద్ధత ఉంది. తెలుగు సాహిత్యం ఉన్నంత వరకు తెలుగు కవిత్వం రూపంలో సారంలో ఒక వైవిధ్యపూరిత వెన్నెల సెలగా తిలక్ కవిత్వం మిగిలే ఉంటుంది. అందులో మిగుల్చుకోవలసిన విలువల్ని మిగుల్చుకొని రేపటి తరాలు ఈ సమాజాన్ని సృజనాత్మకంగా అవగాహన చేసుకుని క్రియాశీలంగా మార్చుకోవడానికి తిలక్కిని నిరంతరం అధ్యయనం చేయాల్సిందే. తిలక్ చెప్పినట్లు మనగలిగినది కాలానికి నిలబడగలిగినది వద్దన్నా పోదు.
1: తిలక్ పుట్టింది తణుకులో. కొంతకాలం చదివింది విశాఖ ఏవియన్ కళాశాలలోనే. 45 జీవితంలో మనమెవ్వరూ కొలవలేని మరువలేని సాహిత్య సృష్టి చేసి ఆస్తిగా మనందరికీ మిగిల్చి జనన మరణాతీతమైన సురబిళ రహస్యం కోసం అంతర్గత సంగీతం అనుపమ సుందర గీతం లోపల వినబడుతుండగా నడుస్తూ ఏ తీరాలకు చేరిపోయాడు. తిలక్ కవితా సంపుటి అమృతం కురిసిన రాత్రి ఆయన మరణానంతరం అంటే 1967 ముద్రితమైంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 మరణానంతరమే వరించింది.

0: ఆయన కవితా సంపుటిలోనూ కథల్లోనూ సూక్ష్మంగా పరిశీలిస్తే అనుభూతితత్వం, అభ్యుదయం, మానవత్వం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, మానవ మానస కల్లోలం, దాని విశ్లేషణ విరివిగా కనిపిస్తాయి. దీంతోపాటు యుద్ధాల గురించిన ప్రస్తావన తరచూ వినబడుతుంది. ఆయన జన్మించింది 1921, అంటే 1939 నాటికి తిలక్కి 18 ఏళ్ళు. నవయవనంలో ఉన్న తిలక్ 1939 ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధాన్ని, ఆ తర్వాత ప్రపంచంలో జరిగిన వివిధ యుద్ధాల్ని, తద్గతంగా జరిగిన మారణ హోమాన్ని చాలా దగ్గరగా పరిశీలించడం వల్లనేమో అతని రచనల్లో యుద్ధ ప్రస్తావనలు ఎక్కువగా కనబడతాయి. ఆయన ఇలా ప్రశ్నిస్తారు, కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను మీరెప్పుడైనా చూశారా? కన్నీరైనా విడిచారా? కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే మొండి చేతుల మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం మీరెవరైనా చూశారా? కన్నీరైనా విడిచారా? అని రాజుల, నాయకుల, అధికారుల దౌష్ట్యానికి బలైపోయేది ఎప్పుడూ సామాన్యులే కదా. వారి శోకమే తిలక్ని కదిలించింది. కన్నీటి జడులలో తడిసిన అక్షరాలు కవితల దయాపారావతాలయ్యాయి. అతని కవితల తడి మన హృదయాలకు తాకుతుంది. ఆ పన్నీటి సురభిళం మన మాటకు కొద్దిగా సోకుతుంది. ఆ కథల ఒరవడి బతుకు బాటలాగా సాగుతుంది. మనిషి వ్యధల అలజడి ప్రతి మలుపులో మోగుతుంది. తిలక్ కథలు కవికుల తిలకుని వాస్తవిక సౌందర్యాత్మక అభివ్యక్తులు అంటున్నారు శ్రీ విఎస్ఆర్ఎస్ సోమయాజులు గారు. విందామా?
1: కవికుల తిలకుని వాస్తవిక సౌందర్యాత్మక కథన కవన అభివ్యక్తులు. మానవుల్ని సంస్కారవంతుల్ని చేయడమే సాహిత్య ప్రయోజనం. ఆ సాహిత్యం ఏ ప్రక్రియలోనైనా హృదయ సంబంధి కావాలి. అదే జీవితానికి, సాహిత్యానికి ఉన్న అవినాభావ సంబంధం. మనిషిని మనిషిగా చూసే అనుభూతులు వివిధ ప్రక్రియల రూపాల్లో సృజనశీలురైన సాహిత్యకారులు కాలంతో కలిసి నడుస్తుంటారు, కాలానికి ముందు నిలుస్తారు. వచన కవిత్వంలో ప్రాచుర్యం పొందారు తిలక్. అలాగే కథలు కూడా వ్రాశారు. ఈ సందర్భంగా వచన కవిత్వానికి ఒక భాషను చెప్పిన కవికుల తిలకుడు దేవరకొండ బాలగంగాధర్ తిలక్. కవిత్వాన్ని తత్వాన్ని ఆకళింపు చేసుకుంటూనే నా కవిత్వం కాదొక తత్వం అంటారు. సమాజగత వైరుధ్యాల్ని, జీవితాల్ని, సిద్ధాంతాల్ని విస్తరించుకునేందుకు సాహిత్యం ప్రయోజనకారి కావాలంటారు. ఒక రచన సమకాలీనంగా సాంఘిక వ్యవస్థను రూపుకట్టించేందుకు మారుతున్న జీవన దృక్పథాలను చాటుతుంది. అది కవిత్వంగా, కథగా, నవలగా, నాటకంగా ప్రక్రియాపరమైనప్పుడు ఆ సాహిత్య పరిశీలనకు జీవితాల అవగాహన దోహదకారవుతుంది. అందుకే దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి పాత్ర విలక్షణమైనది. అలాగే అనుభవ సంపదలో అత్యంత ఆధునిక శాస్త్రీయ దృష్టిని, రసపుష్టిని భావనిష్టంగా ఒక రకంగా పద్యంలా సాగే గద్యాన్ని ఆవిష్కరించిన చతుర కథన శిల్పి తిలక్. తిలక్ కథల్లో మానవ ప్రవృత్తిని, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తుల జీవన గతుల్ని నిజాయితీగాను, ఒకంత ఆలోచనలు, సంఘర్షణలు, ప్రేమ, జాలి, చిత్తచాంచల్యాల్లో కుట్టుమిట్టాడడం, స్త్రీ పురుష సంబంధాలు, వాటి వల్ల ఉత్పన్నమైన సమస్యలు కథాంశాలుగా ఎంచుకోవడం జరిగింది. సీతాపతి కాది పాత్రలో ఆలోచన, మనసు బరువులోని అస్థిమిత్వాలు, మనస్సులో రూపం గుణం లేని పాదరసంలా పరుగులు పెట్టించే విషయాన్ని, ప్రాణమున్నప్పటి వ్యక్తిత్వాన్ని అక్షరంగా మార్చాలనుకున్నారు. పెళ్ళాన్ని చంపేయాలి, బొచ్చుకుక్కని చంపేయాలి, పోస్టుమ్యాన్ని చంపేయాలి, డాక్టర్ని చంపేయాలి, పక్కింట్లో వాళ్ళ అబ్బాయిని చంపేయాలి. ఈ మనస్తత్వ చిత్రంలో తనని పని లేనివాడని, చేతకానివాడని గుసగుసలాడుకుంటున్న వాళ్ళందరి మీద ఉన్న అసంతృప్తిని, బానిసలు కూడా తిరగబడిన చారిత్రక ఘట్టాలు నెమరు వేసుకోవడం చెప్పకనే చెప్తారు. నేర్పుగా ఆ పాత్ర మనస్తత్వ విశ్లేషణల్ని పాఠకులకు రూపకట్టించారు. ఈ కథలో సీతాపతి భార్యకు దూరంగా వెళ్లడం మరో మలుపు. సీతాపతి మిత్రుడు రామకోటి ఉన్న ఊరు వెళ్లడానికి ప్రయాణం కడతాడు. కానీ భార్యను దూరం చేసుకున్న సీతాపతిని అతని ఆలోచనలో మాత్రం ఆర్యవీరులైన హరిశ్చంద్రుడు, రామచంద్రుడు, బుద్ధుడు వాళ్ల కర్తవ్యాలు గుర్తుకు తెప్పించడంలో, విశ్లేషణల్లో సారంగా అర్థం చేసుకోవాలి. తాను ద్వేషించిన భార్య పద్మ దేవతగా సీతాపతి భావించడంలో కథ ముగిసిన పరిస్థితులు మనోవై

వైకల్యపు స్థితుల కథనసారంగా ఆకళింపు చేసుకోవాల్సి ఉంటుంది. తిలక్ దృష్టిలో వ్యక్తి చేతన, వివాహ బంధం, అస్తవ్యస్తపు క్షణికానుభవాల పార్శ్వంలోంచి ప్రాధాన్య అప్రాధాన్యాలను వివరించడం గమనించాలి. భావకవి అయిన తిలక్ సమాజగత ఆలోచనలతో చైతన్యం అంతర్లీనంగా సాగే కథలు రాశారు. చైతన్య స్రవంతి కథల సంఘటనలు, పాత్రల పదాలు, పరంపరాగత ప్రాధాన్యతలు, భావ బల అనుభూతిగా ఇంద్రియజనితంగా పోలికలు, ప్రతీకాత్మకంగా వర్ణించే శబ్దార్థాల శిల్పాల వివక్షణని ప్రకృతిలో స్థూల సూక్ష్మ చర్చువులతో సౌందర్య దృశ్యాలను చేశారు తిలక్. అందుకే తిలక్ సాహిత్య జీవితం, వైయక్తిక జీవితం ఆంధ్ర ఆంగ్ల భాషల్లోని అధ్యయనశీలతలు అత్యంత ప్రభావితం చేశాయి. అందుకే కవిత్వం, కథ, నాటకీకరణలు అంశాలయ్యాయి. తిలక్ ఒక మానసిక స్వేచ్ఛాపరుడు. జీవిత సత్యాల్ని చిత్రించడంలోని మానసిక పరిపక్వత, ప్రేమ నిండిన స్నేహం, శత్రుత్వం కోరుకోని వివేకం సామరస్య జీవనానికి అలవాటు పడ్డారనే చెప్పాలి. ఆధునిక సాహిత్యకారులకు తిలక్ కథన చాతుర్యం, కథామూలం, యథార్థ చిత్రంలా చిత్రించడం, సమకాలీనతలో వర్తమానానికి కూడా మార్గదర్శనం చేసేయడంలో అతిశయోక్తి లేదు. సాహిత్యంలో తిలక్లోని మరో కోణం నాటక రచనలు. ఆయన్ను ప్రతిభాసంపన్నుడైన రూపశిల్పిగా సుచిత్ర ప్రణయం, శాలిగూడు, ఇరుగు పొరుగు, పొగ, సప్తశిల, సుశీల పెళ్లి వంటివి ఎన్నదగినవి. తిలక్ కథానిక సృష్టిలో ద్రష్టగా పిలువబడ్డారు. తిలక్ కథల్లో వర్తమాన వాస్తవికత అంతర్వాహిని. ముఖ్యంగా మణిప్రవాళం కథలో తిలక్లోని మనస్తత్వ చిత్రణలన్నీ ప్రతీకాత్మకంగా సాగుతాయి. ఒక అద్భుతమైన సౌందర్య దర్శనం ప్రేయసీ ప్రియుల సంభాషణంగా సాగుతుంది. అదే కోవలోని కథల్లో రాత్రి 9 గంటలు, కదిలే నీడలు, కవుల రైలు, గడియారపు గుండెలు వాటి స్థానాన్ని నింపుకున్నాయి. నువ్వెవరిని ప్రేమించలేదా సుమిత్ర? అయితే నువ్వు పెళ్ళాడవా? సన్యాసిగా ఉంటా. అబ్బా నిజం చెబుదు, నా మాటలకేం కానీ మరి నువ్వు? నేను తడబడ్డాడు సుబ్బారావు. ఇది చతుర సంభాషణల్లోని చిత్రణలు. తిలక్ కథానికల్లో ముగింపు మనల్ని చాలా అబ్బురపరుస్తుంది. ఇక్కడ తిలక్ కవిత్వం తాత్విక పునాది రీతులతో పాటు అభ్యుదయ నిర్దిష్టతల కంటే ఉత్తమ భౌకతనే పరిగణలోకి తీసుకోవాలి. యువర చేతుల్ని సమావేశపరచడం, శతపత్ర గోష్ఠులు, విజ్ఞాన పరిషత్తులు, నవ్య సాహిత్య పరిషత్తులు, నటులకు బృందావన కళాసమితి లాంటివి ఏర్పాటు చేసిన బహుముఖ ప్రావీణ్యం తిలక్ సొంతమైంది. కొన్ని కథలు, తిలక్ సృష్టించిన పాత్రలు సమాజగతంగా ఎప్పటికీ గుర్తుస్తూనే ఉంటాయి. సంపూర్ణ వాస్తవికత ప్రమాణంలో కవుల రైలు కథా ప్రయాణం అలరిస్తుంది. కథకుల కవిత్వ స్పర్శకు జీవం పోయడం ఈ కథలో గమనిస్తాం. ఇది చాలా చిన్న కథే. ప్రారంభంలోనే తెలుగుదేశం కవులతో నిండిన 3వ తరగతి రైలు పెట్టేలా కిక్కిరిసిపోయిందంటారు. కవితలకు చోటిచ్చే కథారచయితగా తిలకని భావించాల్సి ఉంటుంది. హాలిముసుకు, కళ్ళల్లో అందం, వెలుగులో వెన్నెల, ఉషకాంతి, మల్లె పువ్వులు, మంచి గుణం, రత్నాల కలబోతల వెరిసిన ముగ్ధగా కవితకు పేరు పెట్టిన సౌందర్యారాధనం ఈ కథలో ఉంటుంది. లిబియా ఎడారి, అద్దంలో జిన్నాల్లో యుద్ధ అంతరంగ పాత్రల్ని, యుద్ధ రంగ పాత్రల అనుభవాల అవయవాల సంభాషణల్ని ఊహాతీతంగా సత్య నిరూపణలు చేశారు. 2వ ప్రపంచ యుద్ధానంతర రాజకీయ వాతావరణంలోని కాలుష్యంలో సామాన్యుల వేదన ప్రతిబింబించారు. అలాగే ఓడిపోయిన మనిషిలోని పాత్రలు, బాల, సుభద్ర, సుబ్బలక్ష్ముల మధ్య ప్రేమ, డబ్బు, రాజకీయం, ప్రేమించి పెళ్లి చేసుకోలేని సందర్భాలు వాస్తవిక సత్యాల్ని ఆవిష్కరిస్తూ సుబ్బుల పాత్ర ద్వారా వైవాహిక బంధానికి, జీవితానికి ఏమాత్రం సంబంధం లేదన్న నిరూపణతో సందేశం ముగించారు. ఇలా సందేశాల అంతరంగిక కథకుడుగా ఆయన జీవిత తాత్వికతల నుంచి అప్రమేయపు ప్రతిభలు అక్షర పారావతాలైనాయి. మానవ మనస్తత్వం ముడివస్తువుగా స్వీకరించారు. ద్వంద్వభావాల పడుగు పేకలుగా నవ సమాజం నిర్మాణానికి ప్రతిబంధమై నిలిచే శక్తుల పట్ల అప్రమత్తతల్ని అంశాలు చేశారు. జీవితం అనిపించే కళ కథగా మార్చగల మాంత్రికుడు దేవరకొండ. తెలుగు కథకులకు కొండంత వరం, బలం అని చెప్పక తప్పదు. సామాన్యంగా జీవితంలోని పలు దశల్ని, మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లని జీవన సత్యావిష్కరణలుగా సూత్రబద్ధంగా కథల్ని మలిచారు. దీనికి ఉదాహరణ ఊరి చివర ఇల్లులోని పాత్రల మనోవిశ్లేషణ, సన్నివేశాల్ని కథల్లో అనుగుణంగా రూపకల్పనం చేయడం విశిష్ట కథకునిగా తిలక్ నేటి తరానికి చూపిన మార్గదర్శకం అని మరో మాట లేదు. తిలక్ కథల్లోని మాండలిక ప్రయోగం సముద్ర పంచుల కథలో మత్స్యకారుల జీవన విధానం తెలిపారు. వృత్తిపరంగా చేపల వేట, ముఖ్యంగా సముద్రపొడ్డున నివాసం ఇత్యాది అంశాల్ని, పల్లె వాతావరణాల్ని కళ్ళకు కట్టిస్తారు. ఈ కథానిక నిడివిలో పెద్దది. అనుభవాలన్నీ కూడా 9 అధ్యాయాల్లో కాలానుగుణంగా

0: ఆవిష్కరించారు. 5-6 పాత్రల తీరుతెన్నుల్ని వాస్తవిక కోణంలో రూపుకట్టినట్టు ఆవిష్కరించారు. కన్ను కనపడని చీకట్లో పల్లె భయంకరంగా ఉంది. సముద్రపోరు క్షీరగుంతో బాధపడుతున్న రాక్షసుడి శ్వాసలాగా ఉంది. చిరిగిన పాత్ర కంబడి చిరువెచ్చని మడతల్లా ఉండడం, చలిగాలి పాకచూరుని కొట్టుకు వెళ్ళడం వర్ణనల్లో కవిత్వపు పాయలు స్పష్టపరుస్తాడు. కవిత్వమైన కథైనా నాటకమైన తనదైన సాహిత్య శైలిని, సౌకుమార్య భావనల్ని, వర్ణనల్ని కాలం వెంబడి భావ ప్రవాహాల క్రమబద్ధతలుగా చూపించారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు వయస్సు సగం తీరకముందే అంతరించిన ప్రజాకవి, వచస్సు సగం చేరకముందే అస్తమించిన ప్రభారవి.
1: విన్నారుగా. ఇలా చెప్తూ పోతే భజనలా ఉన్నా నిజాల కలవరింపు ఎంతకీ తెగదు. అతని కవితాజాలంలో చిక్కుకున్నవాడికి నిజాయితీ నిండిన ఆ కవితని తలవక తెలవారదు. చివరిగా ఏం చెప్పగలం అతని గురించి? నీవు లేవు, నీ మాట ఉంది అని తప్ప.

0: నీవు లేవు నీ మాట ఉంది. కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి సాహిత్యంపై సాహితీ సంచిక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ పివి రామ్గోపాల్, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఉదయ సమీరాలు వింటున్నారు. పుష్పాంజలి. గాయని గాయకులు ఎస్ జానకి, ఘంటసాల. చిత్రం నర్తనశాల.
1: అలా కాదు. తద్ధిక్క తొద్దిన్ దద్దిన్ దద్ది తగదికి తరికి తత్వం తాక తొద్దిన్ దద్దిన్ దత్తిక్క తొద్దిన్ దద్దిన్ దత్తణ తట్టను తగదికి తగ దిక్కి చెను తరికి తత్వం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం తత్తై తేహి తత్త తేహి తెహిదత్తాం. ఆహా ఇటు చూడు. తద్దిరిదై భిత్తిత్తై భిత్తై ధత్త పితాహం ధత్త నుతకి నతన్య సంగతి

0: పుష్పాంజలి విన్నారు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
0: ఉదయ సమీరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:59:47. మరికొద్ది క్షణాలు సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం. ఢిల్లీ నుండి రీలే.
3: यार सच बताऊं, अभी तो गर्मियां शुरू हुई है और 7,000 रुपए का बिजली बिल भी आने लगा. वाइफ कब से बोल रही है सोलर पैनल लगवाने के लिए, बोलती है सरकार सब्सिडी भी दे रही है. मैंने जिनको पूछा सबका बिजली बिल जीरो आ रहा है. इस बार तो लगवा ही देता हूँ. जब बिजली मुफ्त मिलती है तो ले क्यों नहीं रहे भाई. आप भी लगवा ही दो. PM सूर्य घर मुफ्त बिजली योजना. जुड़ने के लिए रजिस्टर करें pmsuryaghar.gov.in.
4: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
5: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. लाल सागर में यमन तट के पास हमले के बाद भारतीय ध्वज वाला जहाज डूबा. सभी 13 भारतीय नाविक सुरक्षित. भारत ने हमले की कड़ी निंदा की. भारतीय रिजर्व बैंक आज द्विमासिक मौद्रिक नीति समीक्षा की घोषणा करेगा. सर्वोच्च न्यायालय ने रिजर्व बैंक को फर्जी और साइबर धोखाधड़ी से जुड़े बैंक खातों से निपटने के लिए मानक संचालन प्रक्रिया तैयार करने के निर्देश दिए. नीट UGC काउंसलिंग के पहले चरण के लिए ऑनलाइन पंजीकरण आज से. मौसम विभाग ने असम और मेघालय में आज मूसलाधार वर्षा का रेड अलर्ट जारी किया है और विश्व बैडमिंटन चैंपियनशिप में PV सिंधु को नवीं वरीयता मिली. सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी को 5वीं वरीयता. और अब समाचार विस्तार से. भारतीय ध्वज वाला वाणिज्यिक पोत MSV फैज नूरे ओलैया कल यमन तट के पास हमले के बाद लाल सागर में डूब गया. पोत पर सवार सभी 14 नाविकों को सुरक्षित बचा लिया गया. हमारी संवाददाता ने बताया है कि इनमें से 13

0: seat. Former World Championships bronze medalist Lakshya Sen is seeded 14th in men's singles, while Dhruv Kapila and Olympian Tanisha Krasto are the 15th seeds in mixed doubles. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Anuja. Stressing coordinated action, the Supreme Court seeks wider adoption of grievance and money restoration modules to ensure quicker relief for cybercrime victims. The Pioneer says, SC gives RBI 4 weeks to frame standard operating procedure on cyber fraud accounts. Qatar and USA progress in talks to end Iran war, while in the Sun Times reports, 13 Indians rescued as vessel sinks after attack off coast of Yemen. A headline in the Tribune writes about sex ratio at birth falling to 900 in first half of current year. The paper adds, Karnal tops with 945, Charkhi Dadri lowest at 829. Strongly criticizing Pakistan over its recently conducted so-called elections in Pakistan-occupied Jammu and Kashmir, the statesman writes, India dismisses POJK polls as complete farce. All the dailies have covered the news of passing away of educationist, philanthropist and ex-governor of Tripura, Bihar and West Bengal, Padma Shri Dr. D.Y. Patil at the age of 90. And finally, Gen Z may help drive digital gold rush, states the Economic Times, as the savvy Gen Z emerges as the fastest growing consumer. With that, it's back to you, Anuja.
0: Thank you, Subhadra. And now before we end the bulletin, the headlines once again. India flagship sinks after attack in Red Sea. All 13 Indian sailors rescued. India condemns attack on commercial vessel. Reserve Bank of India to announce its bi-monthly monetary policy review this morning. Supreme Court asks RBI to prepare SOP for dealing with mule accounts and bank accounts linked to cyber fraud. Online registration for first round of NEET UG counselling 2026 to commence today. IMD warns of very heavy rainfall in Assam and Meghalaya today. And in badminton, PV Sindhu seeded 9th, while Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty get 5th seeding for BWF World Championships. And with that, we end the morning news. Have a nice day.
2: आकाशवाणी से पेश है खबरनामा।
3: వింటారు రచన శ్రీ వై రామకృష్ణ.
4: అనకాపల్లి జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, వ్యవసాయం, ఆరోగ్యం, మహిళల భద్రత, ఓటరు జాబితా సవరణ, పోలవరం ప్రాజెక్టు పనులు వంటి అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ వైబ్రేట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా యువతతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా మాట్లాడారు. అనకాపల్లి కలెక్టరేట్ నుంచి జిల్లా యువత ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. యువతలో దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ప్రధానమంత్రి తెలిపారు. మైభారత్ పోర్టల్ ద్వారా యువతకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి యువకుడు, యువతి ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. తమ ప్రతిభను జిల్లా, రాష్ట, జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో పాటు దేశ అభివృద్దిలో యువత భాగస్వాములు కావాలని సూచించారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, మందుల లభ్యత, సిబ్బంది కొరత, ఆధునీకరణ వంటి అంశాలపై సమీక్షించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రి అభివృద్దికి అవసరమైన చర్యలను త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు దాటకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు ఆక్రమణలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ రికార్డుల నవీకరణ, మ్యూటేషన్, ఆన్లైన్ సేవలు తదితర అంశాల్లో ప్రజలకు ఎలాంటి జాప్యం లేకుండా సేవలందించాలని స్పష్టం చేశారు. జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర జిల్లాలో అభివృద్ది పనులపై సమీక్ష నిర్వహించారు. మంజూరైన రోడ్ల పనులను రాబోయే 15 రోజుల్లో ప్రారంభించాలని, పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో రోడ్లు, తాగునీరు, సాగునీరు, జలజీవన్ మిషన్, పోలవరం ఎడమ కాలువ, పారిశ్రామిక అభివృద్ది తదితర అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ వివిధ శాఖల పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

0: తాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాలు వంటి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. సమిష్టి కృషితో అనకాపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో స్వచ్ఛభారత్ మిషన్ 2.0 నిధులతో సుమారు 3.05 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న తడిచెత్త, పొడి చెత్త, శుద్ది, వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి యంత్రాలను ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా పరిశుభ్రత సాధ్యం కాదని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో తడిచెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని కోరారు. పరిశుభ్రతతోనే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బూత్స్థాయి అధికారులు, ఏఈఆర్ఓలు పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఓటర్ల ఫోటోల డిజిటలైజేషన్, మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓటర్ల వివరాల పరిశీలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఓటర్లకు ఏవైనా సందేహాలు ఉంటే అధికారులు సహాయం అందించాలని సూచించారు. అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రత కోసం జిల్లా పోలీసులు అభయ మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు భద్రత కల్పించడంతో పాటు సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శక్తి యాప్, శక్తి టీమ్స్, ఉమెన్ సేఫ్టీ బీట్స్ వంటి వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో అభయ ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలు, విద్యార్థినులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నాం. రచన యడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, కర్ణాటక సంగీత కార్యక్రమం, శ్రీమతి దన్నాన శ్రీలక్ష్మి గారి గానం, హెచ్ రామచరణ్ గారు వయోలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. ముందుగా మోహన కళ్యాణ రంగంలో ముత్తయ్య భాగవతర్ కృతి సిద్ధి వినాయకం ఆదితాళం.

0: శ్రీమతి దన్నాన శ్రీలక్ష్మి గారి గానం విన్నారు. హెచ్ రామచరణ్ గారి వయలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారి మృదంగం, కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమానికి స్వరాహ్వానం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244, ఇంకోటి 2727288 ఈ రెండిటికి 0891 జత చేయండి. పాటల పల్లకి

0: హలో.
1: హలో, నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నా, నమస్కారం. మీ పేరు?
1: నా పేరు మెర్సారామ్న ఎన్మెల్సీ, పెద్దపల్లి నుంచి మాట్లాడుతున్నాను
0: చెప్పండి చెప్పండి, ఏం పాట కావాలి?
1: సార్. మాకు గుండా సినిమాలోను అందగతి అందుకేమో

0: హలో
1: హలో నమస్తే సార్ జీ.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: హరి కుమారి ఫ్రమ్ గాజువాక.
0: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: మైనర్ బాబు మూవీలో కారున్న

ಮನಸ್ಸಿನ ಕಾಲ.

0: హలో,
1: నమస్తే అండి,
0: నమస్కారం.
1: నా పేరు కామేశ్వరి, అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. గుండమ్మ కథ చిత్రంలో మౌనమ్మగా అనే పాట వినిపించింది.

0: హలో
1: హలో నమస్కారం అండి.
0: నమస్కారం, మీ పేరు?
1: నా పేరు తెలియజల పద్మావతి, విజయనగరం మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: మొత్తం కల సినిమాలు అది జననీ శివ కామినీ ఆ పాట కావాలండి.
0: సరే.

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సార్, సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి.
1: నాకు యోగక్ష సినిమా నుంచి అబ్బబ్బబ్బబ్బబ్బర్ లంక చిన్నది పాట కావాలి.

0: హలో
1: హలో నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు?
1: కాశీ అప్పారావు.
0: అప్పారావు గారు, ఏ సినిమా?
1: రేచుక్క పగల చుక్క సార్.
0: రేచుక్క లేకపోతే పగటి చుక్క?
1: రేచుక్క పగల చుక్క.
0: పాట ఏంటి?
1: ఏదే ఏమింది
0: కాదా? అవునా,
1: అది
0: అది కూడా పాట కూడా అలాంటిది.
1: అలాగే సార్.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రంలోని పాట వినిపించండి సార్. కలగా కమ్మని కలగా అనే పాట వినిపించండి సార్.
0: కలగా కమ్మని కలగా.
1: అవును సార్.
0: మీ పేరు నిజంగా అదేమిటి?
1: పుల్లన్న సార్ నా పేరు.

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCERT 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCERT మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
7: హలో.
8: హలో, నమస్కారం సార్.
7: నమస్కారం అండి. మీ పేరు?
8: ఓములేడు సార్, కడప సార్.
7: చెప్పండి.
8: కురుక్షేత్ర చిత్రంలో భోగి కళ్యాణం

0: హలో,
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి. మీ పేరు
1: విజయనగరం నుంచి తెలుగుదేశం శంకరరావు మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: కల్పన సినిమాలో ఉంది వదలనుదా.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లే. సినిమా పాటలు విన్నారు, తిరిగి ఈ పల్లకి పాటలతో మీ వద్దకు చేరే సమయం ఇదే ప్రసారంలో 10:15. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. కొంచెంసేపట్లో ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్ళు అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్ళు అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు.
1: ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్ళు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్, లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. 7 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం, పారిశ్రామికాభివృద్ది వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూకాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ది ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్ధిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
2: హమనే సంవిధాన సంశోధన కియా, హమనే దేశ్ కి ఏక్

0: के लिए किया। बाबा साहब अम्बेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता था। हम चाहते थे बाबा साहब अम्बेडकर का संविधान हिंदुस्तान के हर हिस्से में लगना चाहिए, और इसलिए बाबा साहब को श्रद्धांजलि भी देनी थी, देश की एकता को मजबूत करना था। हमने संविधान संशोधन किया, डंके की चोट पर किया और 370 को हटाया, और भारत की सुप्रीम कोर्ट ने भी अब तो उसको मोहर लगा दी है।
1: ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా తమ ఆస్తి హక్కులను కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్దా బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్దికి 61,528 కోట్లు కేటాయించగా 8,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు. అదేవిధంగా 302 కొత్త వంతెనలను నిర్మించారు. జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పలు సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టారు. రైల్వే రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబు రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. విమానయాన రంగంలో జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు రాత్రి విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. దీంతో జమ్మూకాశ్మీర్లో రవాణా, అనుసంధాన సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. విద్యారంగంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం పలు అభివృద్ది చర్యలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయడంతో పాటు 51 కొత్త కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు సీట్లను పెంచారు. పీఎంశ్రీ పథకం కింద 396 పాఠశాలలను అభివృద్ది చేశారు. పాఠశాలలు మధ్యలో మానేసిన వేలాది మంది విద్యార్థులను తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రీనగర్లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఇంతకుముందు దేశం కోసం రూపొందించిన అనేక పథకాలు, చట్టాల్లో జమ్మూకాశ్మీర్ మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది, ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండడంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ద భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
0: सही मायने में भारत का संविधान लागू हुआ है, और जिन्होंने अब तक संविधान लागू नहीं किया वे दोषी हैं, गुनहगार हैं, कश्मीर के नौजवानों के, कश्मीर की बेटियों के, कश्मीर के लोगों के गुनहगार हैं। और ये सब कुछ साथियों इसलिए हो रहा है क्योंकि सबको बांटने वाली ఆర్టికల్ 370 కి దివార్ అబ్ గిర్ చుకి హై.
1: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ది చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 3,104 ఆరోగ్య కేంద్రాలు, 270 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. నర్సింగ్, పారామెడికల్ సీట్లను పెంచడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్తు సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.35 లక్షల గ్రామీణ ఇళ్లు, 47,040 పట్టణ ఇళ్లకు ఆమోదం లభించింది. అమృత్ పథకం కింద పలు అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్దికి చర్యలు తీసుకున్నారు.

వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జల్జీవన్ మిషన్కు 13,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా వేలాది గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. రావికాలువ ఆధునికీకరణ, వరద నియంత్రణ ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్ ఆర్థికాభివృద్ధిలో పర్యాటకం కీలక రంగంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించగా వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి,

పేర్కొన్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించగా వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ది, సినిమా చిత్రీకరణలకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ది శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల పెంపుతో పాటు మహిళలకు డ్రోన్ శిక్షణ, పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, రాళ్లు రువ్వే సంఘటనలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లడక్ ప్రాంతంలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100% ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించడంతో పాటు లేలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడక్లో పర్యాటక రంగ అభివృద్దికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ద హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్, లడక్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ప్రతినిధత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ది ఫలాలు ప్రతి పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ది, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ది ప్రయోజనాలు జమ్మూకాశ్మీర్, లడక్లలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు పూర్తిస్థాయిలో దోహదపడుతోందని చెప్పవచ్చు. ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్లు అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చిత్రగీతం వింటారు. వినబోతున్న పాట డ్రైవర్ రాముడు చిత్రం నుండి. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

0: హలో,
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి
1: నేను
0: మాట్లాడుతున్నారు?
1: కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి అమ్మా, పలక సత్యనారాయణ బాబాయ్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: సీతారాములు. ఈ సినిమాలో కృష్ణరాజు గారు, జయప్రద గారు నటించిన సినిమా అండి. బొంగమూర్తి బుల్లెమ్మ దొంగ చూపు చూసింది అంటే పాట అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే, బాయ్ అమ్మా.
0: బాయ్ అండి.

0: హలో
1: హలో,
0: హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కాకినాడ జిల్లా ప్రసిద్ధి మాట్లాడుతుందండి. పచ్చడి ప్యాన్ అండి, పాస్ కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు,
1: శుభోదయం.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే నమస్తే. విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాలప్పంలో అయిందమ్మా.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: అడవి రాముల్లో ఆరేసి కోబోయి పారేసి కొన్ని అరే.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాటలు వస్తుంది వినండి.
1: నమస్తే.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాజేంద్ర కుమార్, రెవెన్యూ గారిని కాకినాడ.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: వాగ్దానంలోనే నా కంటి పాపలు ఆ పాట కావాలమ్మా.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్కారం అండి. నా శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మంచి మనసు చిత్రాలండి. ఇరాజుల్లి కోసం ఆ పాట కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: ధన్యవాదండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపుపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం నాకు గజదొంగ సినిమా నుంచి ఇంద్రధనస్సు చేరి గట్టి అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్కారం అండి. నా పేరు కాశీ నుండి బోగాపురి నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: నిజాత సినిమా నుంచి పాట కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను, తెలియచేయాలి శంకర్ అని.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: పల్లెరాముడులో ఉంది ఓహో మేఘమాల నీలాల మేఘమాల.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.

0: హలో,
1: శుభోదయం
0: శుభోదయం. ఏంటి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు,
1: అండి. మోహన్ కుమార్
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: దేవదాసులు జగమే మాయా బతుకమ్మ చాలా బాగుంటుందండి పాట, నా ఇష్టం అదే.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ తల్లి.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు,
1: నా పేరు రాజేష్ అండి, పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ముగ్గురు మనకల్లి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు? మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: శంకర్, జగదాంబ సెంటర్ అండి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది, వినండి.

మీరు ఇంతవరకు పాటల పల్లకి శ్రోతలు వారు కోరుకున్న పాటలను విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధురమైన స్వరాలు మనసును తాకే సాహిత్యం, కాలాన్ని దాటి నేటికి శ్రోతల హృదయాల్లో నిలిచిపోయిన తెలుగు సినీ గీతాల స్వర సౌందర్యమే మధురిమ. ప్రతి పాట ఒక అనుభూతి, ప్రతి స్వరం ఒక జ్ఞాపకం. ఈరోజు కార్యక్రమంలోని తొలి గీతం బృందావనం చిత్రంలోనిది. ఈ చిత్రానికి మాధవ పెద్ది సురేష్ సంగీతాన్ని సమకూర్చగా వెన్నెల కంటి సాహిత్యాన్ని అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట వింటారు.

0: సంగీతం.
1: ఇప్పుడు సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు స్వరపరిచిన రాధాకృష్ణ చిత్రంలోని ఈ గీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాత్రమాధుర్యాన్ని అందించారు.

దేవత చిత్రంలోని ఈ గీతానికి కెవి మహదేవన్ స్వరాలు సమకూర్చగా ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించారు. ఘంటసాల పాడిన పాట వింటారు.

ఇప్పుడు వినబోయే పాట మంగమ్మ శపథం చిత్రం నుండి. సి నారాయణరెడ్డి సాహిత్యం అందించగా పి సుశీల పాడిన పాట వింటారు.

ఇప్పుడు వినబోయే పాట పులి బెబ్బులి చిత్రం నుండి. ఈ పాటకు సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం వేటూరి సుందర్రామూర్తి అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల తమ మధుర గానంతో ఈ పాటను ఆలపించారు.

ఇప్పుడు వినబోయే పాటకు సాహిత్యం సి నారాయణరెడ్డి అందించారు. పివి శ్రీనివాసన్, భానుమతి ఆలపించిన పాట వింటారు. చిత్రం వివాహబంధం.

ఎస్పి బాలసుబ్రహ్మ గారి మధుర గానం, వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతంతో రూపుదిద్దుకున్న పంతులమ్మ చిత్రంలోనిది.

పదాలకు భావం, స్వరాలకు ప్రాణం కలిసినప్పుడు పుట్టేది చిరస్మరణీయమైన గీతం. నారాయణరెడ్డి దాశరథి సాహిత్యానికి చలపతిరావు స్వరాల జతకట్టిన దేవుడు చేసిన పెళ్ళి చిత్రంలోని ఈ అందమైన పాటను వింటారు.

ఇప్పుడు వినబోయే పాట స్వయంవరం చిత్రం నుండి. సత్యం స్వరాలకు రాజశ్రీ సాహిత్యం అందించిన ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల తమ స్వరాలతో పాడారు.

తపస్సు. ఈ చిత్రానికి రాజకోటి స్వరాలు సమకూర్చగా వెన్నెల కంటి అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ.

ఇప్పుడు వినబోయే పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి తమ గాత్రాలతో అలరించగా సి నారాయణరెడ్డి సాహిత్యానికి చక్రవర్తి స్వరాలు అందించారు. చిత్రం వందే మాతరం.

0: quarterfinals. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
3: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా.
2: చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
3: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా నీ స్నేహం చిత్రంలోని ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించగా ఆర్పి పట్నాయక్ స్వరాలు పాటకు ప్రత్యేకమైన మాధుర్యాన్ని అందించాయి.

ఇప్పుడు కేరింత చిత్రం నుండి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చగా ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కార్తిక్ ఆలపించిన పాట వింటారు.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అసోం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసాన్ వేదికగా జరుగుతున్న కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి, తన్విశర్మ, శ్రేయాన్షి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో లోక్సభ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలను చేపట్టడానికి ప్రయత్నించారు. అయితే విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలను ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా సభ్యులందరినీ కోరారు.
1: సంసద్ చర్చా సంవాద్ కే లియే ఆప్కే విచారో కే అభివ్యక్తి కే లియే ప్రశ్నకాల్ మే మహత్వపూర్ణ ప్రశ్న పూచో కై విభాగో కే మహత్వపూర్ణ ప్రశ్న హై ఔర్ ఆప్ నియోజిత తరీకే సే పోస్టర్ బాజీ కర్కర్ ప్రదర్శన కర్కర్ సదన్ కీ గరిమా కో ఘటానా చాతే హై సదన్ కీ కార్వాయీ ఆజ్ 2 బజే తక్ కే లియే స్థగిత్ కీ జాతీ హై.
0: అయినప్పటికీ గందరగోళం కొనసాగడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యల ఆరోపణలతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల గందరగోళం మధ్యే చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 అవర్ను చేపట్టారు. జమ్మూకాశ్మీర్కు చెందిన బీజేపీ ఎంపీ సత్పాల్ శర్మ ఆర్టికల్ 370 రద్దును గుర్తు చేస్తూ సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఇదే రోజున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇది జమ్మూకాశ్మీర్ చరిత్రలో మాత్రమే కాకుండా దేశం మొత్తానికి ఒక చారిత్రాత్మక దినమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం జమ్మూకాశ్మీర్ను అభివృద్ది దిశగా కొత్త శిఖరాలకు చేర్చిందని శర్మ అన్నారు. ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచిందని అన్నారు. ద్రవ్య విధాన ప్రకటనను విడుదల చేస్తూ మల్హోత్రా రెపో రేటును 5.25% మార్పు లేకుండా ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించినట్టు వెల్లడించారు. అలాగే 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణ అంచనాను గతంలో ఉన్న 5.1% నుంచి 5% ఆర్బీఐ తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు.
2: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%.
0: గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు ప్రతిబింబించే సంస్కరణలు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ఆవశ్యకమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. భారత్లో స్టడీ టూర్ నిమిత్తం పర్యటిస్తున్న 17 దేశాల ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధులతో డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సాంకేతికత, సముద్ర భద్రత, శాంతి పరిరక్షణ, అభివృద్ది భాగస్వామ్యం, విపత్తు ప్రతిస్పందన వంటి అంశాలపై చర్చించినట్టు జయశంకర్ తెలిపారు. ఇథనాల్ వ్యవసాయ రంగానికి ఒక గొప్ప అవకాశమని, ఈ విధానం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉండి పంటకు సరైన ధర నేరుగా రైతుకు చేరుతుందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి బృందంతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చౌహాన్, ఇథనాల్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో రైతు నాయకులు ఇథనాల్కు మద్దతు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు 5వ తేదీని బీజేపీ చారిత్రాత్మక దినంగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దు చేసి 7 సంవత్సరాలు పూర్తి

0: ఎన్నికైన సందర్భంగా న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఈ రాజ్యాంగ నిబంధనను రద్దు చేశామని తెలిపారు. సర్దార్ పటేల్ సంకల్పాన్ని ప్రతిబింబించేలా 2019లో హోంమంత్రి అమిత్ షా అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.
1: అనుచ్ఛేద్ 370 కు ఉఖాడ్ కే ఫేక్ దియా గయా థా జో కి హమారే సంవిధాన్ మే లిఖా థా. ఆనరింగ్ ద స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 370 వాజ్ అబ్రొగేటెడ్. ఆర్టికల్ 370 స్టార్టెడ్ విత్ ద వర్డ్ టెంపరరీ, బట్ నోబడీ హ్యాడ్ ది విల్ టు అబ్రొగేట్ ఇట్.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నేరస్తుల అప్పగింత జాతీయ ప్రాధాన్యతగా మారిందని భాటియా అన్నారు. పరారీలో ఉన్న నేరస్తులపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించిందని ఆయన చెప్పారు. 2019 నుంచి 2026 వరకు 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి రప్పించినట్టు భాటియా తెలిపారు. రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యాన్ సమ్మర్ యాన్యువల్స్ ఈ నెల 16వ తేదీ నుండి ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంచుతారు. ప్రజలు సెప్టెంబర్ 15 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ అమృత్ ఉద్యాన్ను సందర్శించవచ్చు. నిర్వహణ పనుల నిమిత్తం ప్రతి సోమవారం అమృత్ ఉద్యాన్ను మూసివేస్తారు. అమృత్ ఉద్యాన్లోకి ప్రవేశం పూర్తిగా ఉచితం. జాతీయ క్రీడా దినోత్సవం 29 ఆగస్టు సందర్భంగా క్రీడాకారులకు, ఉపాధ్యాయ దినోత్సవం 5 సెప్టెంబర్ సందర్భంగా ఉపాధ్యాయులకు అమృత్ ఉద్యాన్లోకి ప్రత్యేక ప్రవేశం కల్పించబడుతుందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 3 రోజుల పాటు కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసాన్ వేదికగా జరిగిన కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో మహిళల సింగిల్స్లో ఇషారాణి బార్వా, తన్వీ శర్మ, శ్రియాన్సి వాలిశెట్టి సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్స్లో ఇషారాణి బార్వా దక్షిణ కొరియాకు చెందిన లీ సో హీపై 18-21, 21-15, 7-21 తేడాతో విజయం సాధించగా, చైనాకు చెందిన ఆన్కీ యువాన్ను 21-16, 21-15 తేడాతో తన్వి ఓడించారు. అలాగే చైనీస్ తైపీకి చెందిన యుపో పాయ్పై శ్రియాన్సి 21-15, 21-14 తేడాతో విజయం సాధించారు. పురుషుల డబుల్స్లో భారత జోడి కృష్ణప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ థాయిలాండ్కు చెందిన చలో ఎంపోన్ ఒర్రాపోల్ జంటను 21-16, 21-18 తేడాతో ఓడించి 2వ రౌండ్లోకి ప్రవేశించారు. గ్లాస్కోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్లో రికార్డు స్థాయిలో 7 స్వర్ణాలు, 3 రజత పతకాలు గెలుచుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. న్యూఢిల్లీలో పతక విజేతలతో జరిగిన సమావేశంలో అథ్లెట్లు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శనకు మంత్రి అభినందనలు తెలిపారు. వారి అంకితభావం, క్రమశిక్షణ దేశవ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మంత్రి అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన పోలీసు చర్యల ఆరోపణలపై ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభలో ప్రతిష్టంభన ఈరోజు కొనసాగుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. అస్సాం, మేఘాలయల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

आकाशवाणी। కార్మికుల కార్యక్రమం।

0: ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద వయసు వరకు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఆహార నియమాలు ఈ అంశంపై పోషకాహార నిపుణురాలు డాక్టర్ ఆర్ రేఖా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందకుమారి.
1: శ్రోతలకు నమస్కారం. మన దేశ నిర్మాణంలో రైతులు, భవన నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీ ఉద్యోగులు, కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు కదా. రోజు గంటల తరబడి శారీరక శ్రమ చేసే వీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ పోషకాలు తప్పనిసరిగా ఉండాలి, వయసు పెరిగినా శక్తిని ఎలా కాపాడుకోవాలి, 40లు నుంచి 60లు వచ్చినా కూడా మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలి అనే ఈ అంశాల మీద ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ ఆర్ రేఖ గారు, న్యూట్రిషనిస్ట్, ఆంధ్ర యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు, వీరు మనతో మన స్టూడియోస్లో ఉన్నారు. ఈరోజు కార్మికులు పెద్ద వయసు వరకు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఆహార నియమావళి ఈ అంశం మీద ఎన్నో విషయాలు పంచడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఆర్ రేఖ గారు. రేఖ గారు నమస్కారం అండి. ఎన్నో విషయాలు మాతో ఆరోగ్యం గురించి ఇంకా జీవనశైలి గురించి పంచండి.
2: అందరికీ నమస్తే. నేను డాక్టర్ రేఖ. ఈరోజు నాకు ఈ సదవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో వారికి ధన్యవాదములు. ఈరోజు మన అంశం కార్మికుల ఆరోగ్యం. అయితే నాకు ఒక 6 ఏళ్ల క్రితం మేము ఈ కార్మికుల మీద పరిశోధన అనేది చేసాం యూనివర్సిటీలో. అందులో భాగంగా మేము కొంతమంది ఇండస్ట్రియల్ లేబరర్స్, కాల్ సెంటర్ వర్కర్స్, ఇతర కార్మికుల్ని తీసుకున్నాం. అయితే వాళ్ళు ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అలానే డైటరీ ప్యాటర్న్స్ మీద స్టడీ చేస్తే మాకు కంక్లూజన్లో మెయిన్ రూట్ కాజ్ తెలిసింది ఏమిటి అంటే అవేర్నెస్, అంటే తెలియనితనం. చాలామందికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, జీవనశైలి ఎలా మార్చుకోవాలి అనేది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అందుకు మరొక్కసారి నేను ఆకాశవాణి వారికి ఈ ప్రోగ్రామ్ ఈరోజు చేస్తున్నందుకు ధన్యవాదం తెలియపరచుకుంటున్నాను.
1: బాగుందండి రేఖ గారు. చక్కగా కార్మికుల మీద, వారి షిఫ్ట్ టైమింగ్స్ మీద, ఇంకా వారి జీవనశైలి, ఆహార నియమావళి ఇలాంటి వాటి మీద కూడా మీరు రీసెర్చ్, అంటే పరిశోధనలు కూడా చేశాను అని నేను అంటున్నారు కదా. మరి అలాగే కార్మికులు ఎలాంటి కండిషన్స్లోనైనా పనిచేయవలసి వస్తూ ఉంటుంది, అంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద కానీ, శీతల ఉష్ణోగ్రతల వద్ద కానీ ఇలా పనిచేయవలసి వస్తూ ఉంటుంది, అసలు మీ రీసెర్చ్లో మీరు తేల్చిన అంశాలేంటి?
2: ముందు అసలు నేను కార్మికుల గురించి కొంచెం క్లుప్తంగా చెప్తాను. షిఫ్ట్ వర్కర్స్ అంటే సాధారణ ఆఫీస్ టైమింగ్స్ కాకుండా వివిధ షిఫ్ట్లో పనిచేసే కార్మికులు. అయితే సాధారణంగా షిఫ్ట్ వర్కర్స్ అందరికీ ఒకేలా చూడకూడదు. షిఫ్ట్ డ్యూటీ చేసే కార్మికులు వారి పని స్వభావం బట్టి 2 ప్రముఖ వర్గాలుగా మనం విభజించవచ్చు. అదే ఒక ఫస్ట్ వర్గం అయితే అధిక శారీరక శ్రమం చేసే కార్మికులు, మరొక వర్గం అయితే అధిక మానసిక శ్రమం చేసే ప్రొఫెషనల్స్. ఇద్దరికి షిఫ్ట్ డ్యూటీ ఉంటుంది కానీ వారి పని విధానం, ఆరోగ్య సమస్యలు, పోషక అవసరాలు వేరువేరుగా ఉంటాయి. అయితే ఫస్ట్ శారీరక శ్రమం చేసే కార్మికులను తీసుకుంటే వీళ్ళు ఎక్కువగా, ఈ వర్గం వాళ్ళు రోజంతా శారీరక శ్రమం అలానే బలముతో పనిచేస్తారు. ఉదాహరణకి బొగ్గు గని కార్మికులు, అలానే స్టీల్ ప్లాంట్ వర్కర్స్, ఇనుము మరియు లోహ పరిశ్రమ కార్మిక, పోర్ట్ డాక్యార్డ్స్లో పనిచేసేవాళ్ళు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేసేవాళ్ళు, అలానే రైల్వే ట్రాక్ నిర్వహణ కార్మికులు, అయితే మరియు ఇతర కార్మికులు. వీరు పనిచేసే పరిస్థితులను బట్టి ఇందాక మీరు అడిగినట్టు అధిక ఉష్ణోగ్రత అలానే అధిక శీతల పరిస్థితులు మరియు దుమ్ము, డస్ట్ ఎక్కువగా ఉండే చోటు, అలానే రసాయనాలు అంటే కెమికల్ ఫ్యాక్టరీస్, శబ్దం ఎక్కువగా ఉండే చోటు, ఇటువంటి వర్క్ ఎన్విరాన్మెంట్లోని ఈ శారీరక కార్మికులు అనేవాళ్ళు పనిచేస్తారు.

0: అలానే రెండో వర్గం అనేది మానసిక శ్రమం ఎక్కువగా చేసే షిఫ్ట్ వర్కర్స్ ఆర్ ప్రొఫెషనల్స్ అనొచ్చు మనం. ఈ వర్గంలో శారీరక శ్రమ అనేది తక్కువగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడి మరియు ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు డాక్టర్లు, నర్సులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కాల్ సెంటర్స్, అలానే పోలీస్ వర్గం, పైలట్స్, మీడియా రంగంలో పనిచేసేవాళ్ళు.
1: మీరు కార్మికుల్ని రెండు వర్గాలుగా విభజించి శారీరక శ్రమ చేసేవారు, మానసికంగా అంటే ఆలోచనతో ఎక్కువగా పనిచేసేవారు విభజించి వారి మీద పరిశోధనలు చేయడం జరిగిందన్నమాట. బాగుందండి. కార్మికులు శారీరక శ్రమ, మానసిక శ్రమ చేసేవారు అని చెప్పారు కదా, వీరికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయి? అంటే ఇద్దరిలో ఒకేలాంటి ఆరోగ్య సమస్యలు అయితే గనక ఉండకపోవచ్చు, మరి మీ పరిశోధనలో అది ఎలా చెప్పారు మీరు?
0: కరెక్టే అండి, ఇద్దరిలో కూడా ఆరోగ్య సమస్యలు అనేది వివరిస్తాను. ఇప్పుడు వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు తీసుకుంటే, మొదటిగా శారీరక శ్రమ ఎక్కువగా చేసే షిఫ్ట్ వర్కర్లు అయితే వచ్చే సమస్యలు ముఖ్యంగా డీహైడ్రేషన్, అంటే శరీరంలో నీటి లోపం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్కువగా అధిక ఎండలో కానీ లేదా ఉష్ణోగ్రతలో పనిచేస్తారు వీళ్ళు. అలానే అధిక వేడి వల్ల వీళ్ళల్లోని శరీరంపై ఒత్తిడి, అలానే హీట్ స్ట్రోక్, ఎండ దెబ్బ కూడా అవకాశం ఉంటుంది. అలానే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, అంటే శరీరంలో సోడియము, పొటాషియము, క్లోరైడ్ అనేది ఇంబ్యాలెన్స్గా పడిపోవచ్చు. అలానే మజిల్ క్రాంప్స్, కండరాళ్ళు ముడుచుకుపోవటం, మజిల్ టేర్స్, నడువు నొప్పి, వెన్నుపూస గాయాలు లేదా వెన్నుపూస దెబ్బలు. చాలామంది కార్మికులు తలపై భారం పెట్టుకొని లేదా బరువైన వస్తువులు ఎత్తి పనిచేస్తారు కాబట్టి, ఈ విధానమైన పని సరైన పద్ధతిలో కానీ చేయకపోతే కండరాళ్ళు, ఎముకలు మరియు సర్వికల్ స్పైన్పై అధిక ఒత్తిడి పడి వాళ్ళకి భుజాల నొప్పి, వెన్నుపూస లాంటి డ్యామేజ్ లేదా నర్వ్స్ పై ఒత్తిడి పడి అటువంటి సమస్యలు కనపడవచ్చు. అలానే చేతులు లేదా కాళ్ళల్లో తిమ్మిర్లు పట్టడం అనేది కూడా కనిపిస్తుంది. హెవీ వెయిట్స్ ఎవరైతే బాగా భారంగా ఎత్తుతారో వాళ్ళల్లో అబ్డోమెన్ మజిల్స్ మీద బాగా ఒత్తిడి పడి హెర్నియా కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ కండిషన్స్, అండ్ అలానే వీళ్ళల్లోని శ్వాసకోశ వ్యాధులు, ఎందుకంటే వీళ్ళు కెమికల్స్ దాంట్లో పనిచేస్తారు, దుమ్ము, డస్ట్ ఎక్కువగా ఉంటుంది. హియరింగ్ లాస్, ఇందాక చెప్పుకున్నాం కదా శబ్దము, నాయిజ్, సో అందుకని వీళ్ళకి వినికిడి శక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అలానే స్కిన్ డిజీజెస్, చర్మ వ్యాధులు, ప్రమాదాలు మరియు శారీరక గాయాలు కూడా అవకాశం ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఎత్తైన ప్రదేశాల్లో పనిచేస్తారు కాబట్టి యాక్సిడెంట్స్ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళలోని తలనొప్పి మరియు అలసట సర్వసాధారణంగా కనిపించే అటువంటి లక్షణం. అలానే మన రెండో కేటగిరీ మానసిక శ్రమం చేసే అటువంటి కార్మికుల్ని తీసుకుంటే వీళ్ళపైన ఎక్కువగా స్ట్రెస్ లాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. అలానే యాంగ్జైటీ, ఎందుకంటే వీళ్ళకి టార్గెట్స్ పెడతారు, పలానా టైం కల్లా వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలి, అండ్ వీళ్ళందరిలో ఇంకొక 100 మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి విపరీతమైన స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలానే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, కంటి అలసట లేదా కంటి సమస్యలు కనపడతాయి వీళ్ళల్లో, మెడ నొప్పి, భుజాల నొప్పి, ఊబకాయం, ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఫిజికల్ యాక్టివిటీ తక్కువ కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే ఊబకాయం, అలానే డయాబెటీస్, మధుమేహం మరియు గుండె వ్యాధులు, జీర్ణకోశ సమస్యల్లో ముఖ్యంగా ఎసిడిటీ, వీళ్ళకి లోయర్ జీఐ అయితే వాళ్ళకి అప్పర్ జీఐ, సో వీళ్ళలో కాన్స్టిపేషన్ సమస్యలు కూడా ఎక్కువగా కనపడే అవకాశం ఉంటుంది. అలానే ఇద్దరిలోని కంపారిటివ్లీ కామన్ ఆరోగ్య సమస్యలు కానీ మనం చూసుకుంటే, వీళ్ళిద్దరూ కూడా షిఫ్ట్ డ్యూటీల్లోని లైట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల మెలటోనిన్ హార్మోన్ అనేది డిస్టర్బ్ అయ్యి నిద్ర సమస్యలు అనేది ఇద్దరిలో కూడా అవకాశం ఉంటుంది. అలానే స్ట్రెస్ అనేది కూడా కామన్గా కనపడుతుంది, అలసట అనేది కామన్గా కనపడుతుంది. ఇర్రెగ్యులర్ మీల్స్, అంటే సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా వీళ్ళకి జీర్ణకోశ సమస్యలు కూడా కామన్గా కనపడతాయి. అలానే రోగ నిరోధక శక్తి కూడా కామన్గా తగ్గే అవకాశం ఉంటుంది. సో వీటితో పాటు ఈ కార్మికుల్లోని కొంతమందికి పర్సనల్ ప్రాబ్లమ్స్, అంటే ఫ్యామిలీతో కూడా డిస్టర్బెన్సెస్ వచ్చి, మా పరిశోధనలో కొన్ని స్టడీస్ మేము చదివింది ఏంటంటే ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్, వాళ్ళు టైం స్పెండ్ చేయకపోవటం వల్ల షిఫ్ట్ డ్యూటీల్లోని పనిచేయటం వల్ల పర్సనల్ టైం ఇవ్వకపోవటం వల్ల ఇలాంటి ఫ్యామిలీ ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. సో ఇవి కామన్గా ఇద్దరిలో కూడా వచ్చేటువంటి సమస్యలు.
1: శారీరక శ్రమ చేసే వారికి ఇంకా మానసిక శ్రమ, ఎక్కువగా ఆలోచనతో పనిచేసే కార్మికుల్లో ఈ విధంగా మీరు డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. కార్మికుల ఆరోగ్యం అంటే కేవలం కడుపు నిండా తినడం కాదు, కణస్థాయిలో శరీరానికి అవసరమైన

0: పోషకాలు అందడం కూడా ముఖ్యం. మరి వీరు ఆరోగ్యంగా ఉండడానికి కావచ్చండి, ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి, అంటే ఒకవేళ అనారోగ్య పాలైనా కూడా పునరుద్ధరించుకోవడానికి కావలసిన పోషకాహారం ఏమిటంటారు, వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే వారి కణ స్థాయిలో కూడా వారి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోగలరు, అది కూడా చెప్పండి.
1: ఖచ్చితంగా పోషక అలవాట్లు మరియు పోషక విలువలు కూడా ఖచ్చితంగా వీళ్ళకి విడివిడిగానే తీసుకోవాల్సి ఉంటుంది రిక్వైర్మెంట్ అనేది. సో శారీరక శ్రమం చేసే కార్మికులు అనగా ఇండస్ట్రియల్ వర్కర్స్ని కానీ తీసుకుంటే వీళ్ళు ఎండలో పనిచేస్తారు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా శక్తి కావాలి, అలానే నీళ్లు, మినరల్స్ మరియు పోషకాలు కోల్పోతారు. అందువల్ల వీరికి సాధారణంగా ఈ వ్యక్తుల్లో సాధారణ వ్యక్తుల కన్నా కూడా ఎక్కువ పోషక అవసరాలు అనేది కావాలి, అవసరం ఉంది. అలానే హెవీ వర్క్ చేస్తున్నప్పుడు శరీరంలో ఎక్కువ ఎనర్జీని ఉపయోగిస్తారు కాబట్టి క్యాలరీస్ అనేవి తగ్గిపోతే తొందరగా అలసట, వీక్నెస్, వర్క్ ఎఫిషియన్ లేదా మజిల్ బ్రేక్డౌన్ అనేది కనపడుతుంది. సో ఈ శారీరక శ్రమం చేసే కార్మికుల్లో ఎముకలు మరియు కండరాలు బలంగా ఉండాలి అంటే సరైన పోషకాహారం అనేది తీసుకోవాలి. అలానే వీళ్ళకి రోజుకి అవసరమైన క్యాలరీస్ మనం ఆర్డీఏ ప్రకారంగా, అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ప్రకారంగా వాళ్ళ యొక్క వర్క్ ఇంటెన్సిటీని బట్టి మారుతుంది. అయితే ఇప్పుడు మనం శారీరక శ్రమం కార్మికుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళ యొక్క క్యాలరీస్ అనేది రోజుకి 3500 నుంచి 4000 కిలో క్యాలరీస్ పర్ డే తీసుకోవచ్చు. అలానే మంచి ఆహార పదార్థాలు అనగా ఎనర్జీ ఇచ్చేవి బియ్యము లేదా చిరుధాన్యాలు, మిలెట్స్ అనగా జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు మనకి పండే అటువంటివి మన పరిధిలోనే, అలానే దుంప జాతికి సంబంధించిన చిలకడ దుంపలు ఇవన్నీ తీసుకోవటం వల్ల వాళ్ళకి శక్తి అనేది బాగా లభిస్తుంది. దానివల్ల వాళ్ళు పని బాగా, అంటే వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలాంటి పనులు బాగా చేయగలుగుతారు. అలానే మాంసకృతులు, సో హెవీ లేబరర్స్కి ఈ హెవీ లేబర్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా మజిల్ అంటే కండరాళ్ళుపై ఒత్తిడి పడుతుంది కాబట్టి వీళ్ళకి మాంసకృతులు అనేది చాలా అవసరం. ఎందుకు, మజిల్ గ్రోత్, అలానే ఇంజ్యూరీ అంటే వీళ్ళకి మజిల్ టేర్స్ జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఇంజ్యూరీ రికవరీ కోసం వీళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనగా గుడ్లు, చేపలు, చికెను, ముఖ్యంగా కోమట్ సంచులు. కోమట్ సంచులు అనేది ఒక టైప్ ఆఫ్ ఫిషే, హై ప్రోటీన్ కానీ లో కాస్ట్ అన్నమాట, మార్కెట్లోనే మనకి మన పరిధిలోనే దొరికేటువంటివి. అలానే కోడి మాంసం, పాలు, పెరుగు, వెజిటేరియన్స్కి అయితే సోయా గింజలు, పప్పులు, అన్ని రకాల పప్పుల్లో చక్కగా మనకి కావాల్సిన ప్రోటీన్ అనేది లభిస్తుంది. శనగలు, పెసలు, రాజ్మా ఇలాంటి మన పరిధిలో దొరికేటువంటి ప్రోటీన్స్తోనే మెయింటైన్ చేసుకోవచ్చు. కాస్ట్లీ ప్రోడక్ట్స్, ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ అలాంటి వాటి మీద ఒక్కొక్కసారి చాలామంది తీసుకుంటేనే మాకు బలం వస్తుంది అనుకుంటారు, అవసరమే లేదు. ఖచ్చితంగా మన పరిధిలో మనకు లో కాస్ట్లో దొరికేటువంటి వాటితోనే మనం మాంసకృతులు అనేది
0: మన పరిసర ప్రాంతాల్లో దొరికే వాటిని మనం ఉపయోగించుకుంటూ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ శారీరక శ్రమం చేసే వాళ్ళకిను మామూలుగా మోడరేట్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రోటీన్ అనేది వీళ్ళకి 1.5 grams పర్ కేజీ బాడీ వెయిట్ అనేది ఆర్డీఏ ప్రకారంగా సజెస్ట్ చేస్తారు.
0: శారీరక శ్రమ చేసే వారికి కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే కండరాలతో పని ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
1: అలానే కాల్షియం, వైటమిన్ డి చూసుకుంటే కాల్షియం 1000 నుంచి 1200 mg, వైటమిన్ డి 600 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు తీసుకోవచ్చు.
0: వైటమిన్ డి అని అంటున్నారు మేడం, అంటే ఎండ ద్వారా మనకి వస్తుంది అంటారు?
1: అంతే, ఎండకి ఎక్స్పోజ్ అవటం వల్ల వైటమిన్ డి అనేది వస్తుంది, కానీ అబ్జార్ప్షన్ అంటే వాళ్ళకి అది యూటిలైజేషన్ కూడా కావాలి. అలానే ఎక్కువ వైటమిన్ డి, ఎందుకంటే వైటమిన్ డి కాల్షియం అనేది ఫ్రెండ్స్, డి ఉంటేనే కాల్షియం అనేది అబ్జార్బ్ అవుతుంది. అయితే మనకి ఎన్ఐఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కొన్ని లక్షల మందిలో పరిశోధన చేసి ఎవరైతే ఎండకి ఎక్స్పోజ్ అవ్వరు, అంటే పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఇంకా కొంతమంది ఇలా ఇండస్ట్రీస్ లో కూడా లోపల ఉండిపోతారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, సో అటువంటి వాళ్ళకి ముఖ్యంగా నువ్వులు. ఎందుకు అంటే ఎండకి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతామో మన స్కిన్ కింద డి అనేది నిద్రపోతూ ఉంటుంది, ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అది యాక్టివ్ ఫామ్ లోకి మారుతుంది. కానీ ఎవరైతే ప్రాపర్ గా ఎక్స్పోజ్ అవ్వరో అటువంటి వాళ్ళకి ఎన్ఐఎన్ వాళ్ళు చెప్పిన చిట్కా ఏంటంటే నువ్వులు. నువ్వులకి మించిన బెస్ట్ ఫుడ్ ఇంకేమీ లేదు. సో ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు కానీ, నువ్వుల పొడి కానీ, నువ్వుల నూనె కానీ, ఏదో ఒక రూపంలో నువ్వులు అనేది చేర్చుకుంటే, పైగా అది లో కాస్ట్ మనకి బాగా దొరుకుతాయి, పండుతాయి. సో నువ్వులు తీసుకుంటే డైరెక్ట్గా విటమిన్ D3 అనేది అసలు మనం టాబ్లెట్స్ అలాంటివి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు నువ్వుల్ని

0: కానీ మన ఫుడ్లో డైట్లో పెట్టుకుంటే D3 అనేది మీట్ అయిపోతుంది. అలానే ఇంపార్టెంట్ ఖనిజాలు, ముఖ్యంగా ఐరన్, ఇక్కడ మనకి ఉమెన్ వర్కర్స్ కూడా ఉంటారు చాలా ప్రతి చోట. సో వాళ్ళకైతే ఐరన్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి 21-24 mg కావాలి, మనకైతే ఒక 20 mg, 17-20 mg. మెగ్నీషియం కూడా ఇప్పుడు చూస్తే మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లోని ఎక్కువగా మెగ్నీషియం లోపం కూడా కనపడుతుంది. ముఖ్యంగా శారీరక శ్రమం చేసే వాళ్ళకి మెగ్నీషియం అనేది చాలా అవసరం. సో 340-400 mg అనేది వీళ్ళకి కావాలి. పొటాషియం కూడా, ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతుంది అని చెప్పాం కదా, సో వీళ్ళు ఎక్కువగా ఎండలోని పనిచేయటం వల్ల, చెమట పట్టడం వల్ల ఎలక్ట్రోలైట్ లాస్ అనేది ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకి సోడియం, పొటాషియం, మెగ్నీషియం అనేది చాలా అవసరం అనమాట. అయితే ఈ హెవీ వర్కర్స్కి ఆక్సిజన్ సప్లై ఎక్కువ కావాలి కాబట్టి ఐరన్ తీసుకోవాలి. లేకపోతే ఐరన్ కానీ తగ్గితే ఎనీమియా, రక్తహీనత లేదా వీక్నెస్ అనేది తొందరగా వస్తుంది. అలానే అలసట అనేది ఎక్కువగా ఫీల్ అవుతారు. సో వీళ్ళకి సోర్సెస్ ఏంటి, ఐరన్ రిచ్ సోర్సెస్ అంటే లివర్, రెడ్ మీట్, ఆకుకూరలు. ప్రతిరోజు కంపల్సరీ ఒక ఆకుకూర అనేది, ఇది ICMR వాళ్ళు రికమెండ్ చేస్తున్నారు. అలానే పప్పులు, పల్లి ఉండలు, బెల్లము, మన పరిధిలో మనం పండించుకునే అటువంటి పండ్లు తీసుకుంటే సరిపోతుంది. అలానే మజిల్ క్రాంప్స్, మజిల్ కంట్రాక్షన్ కోసం మెగ్నీషియం మరియు పొటాషియం రిచ్ ఫుడ్స్, అంటే ఇప్పుడు మనకి పుచ్చకాయ గింజలు, అటువంటి గింజలు ఏవైనా తీసుకుంటే కూడా ఈ మెగ్నీషియం అనేది మీట్ అవుతుంది. అలానే వీళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్, ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా ఒత్తిడి మజిల్ మీద పడుతుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వైటమిన్ సి, వైటమిన్ ఈ, సెలీనియం. సో లెమన్, రోజుకు ఒక నిమ్మకాయ, రోజుకు ఒక ఉసిరికాయ తీసుకుంటే వీళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మీట్ అవ్వచ్చు. ముఖ్యంగా వాటర్, ఈ ఫిజికల్ లేబర్ చేసే వాళ్ళల్లోని వాటర్ అనేది మినిమం 3-4 liters లేదా వాళ్ళు ఒక పనిని బట్టి తీసుకోవచ్చు. మరొక్కసారి రిపీట్ చేస్తాను, ప్రతిరోజు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి, అనగా గుడ్లు, పాలు, పెరుగు, పప్పులు, శనగలు, సోయా, చేపలు, చికెన్ లాంటి ఆహారం కండరాల బలం పెంచుతుంది. కాల్షియం మరియు విటమిన్ డి కోసం రిచ్ ఫుడ్స్, రాగి, ఇందాక చెప్పుకున్న నువ్వులు లాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అలానే వీలైతే సూర్యకిరణాలకు పొందడానికి వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. ఐరన్, మెగ్నీషియం మరియు పొటాషియం ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో పనిచేసే వారైతే తగినంత నీళ్లు, అలానే ORS అంటే ఒక చిటికెడు ఉప్పు, అలానే ఒక స్పూన్ పంచదార కలుపుకున్న నీళ్లు, లేదంటే నిమ్మకాయ నీళ్లు, మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు ఇలాంటివి వీళ్ళు తీసుకెళ్ళటం వల్ల, మధ్య మధ్యలో పనిచేసేటప్పుడు సిప్స్ తీసుకుంటే వీళ్ళు ఏంటంటే చాలామంది అక్కడ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగటం, లేకపోతే అక్కడ కూల్ డ్రింక్స్ దొరికే అటువంటివి క్యాంటీన్లో కొనుక్కొని తాగడం, దీనివల్ల ఏంటంటే ప్లాస్టిక్ని మనం మళ్ళీ ఇండైరెక్ట్లీ ఎంకరేజ్ చేసిన వాళ్ళు.
1: అదే అడగబోతున్నాను మేడం, అంటే నార్మల్లీ కార్మికులు చాలామంది దూర ప్రాంతాలకు వెళ్తుంటారు, సాధారణంగా డ్రైవర్లు కావచ్చు లేకపోతే కండక్టర్లు, గబాలని దాహం వేస్తే ఆ దాహానికి అక్కడ కొనుక్కుని వాటర్ ప్యాకెట్లని లేకపోతే కూల్ డ్రింక్స్ అని కొనుక్కుని తాగుతూ ఉంటారు. మరి వీరికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి?
0: ఖచ్చితంగా వీళ్ళైతే అసలుకి సోడా కానీ, కూల్ డ్రింక్స్ కానీ, వీళ్ళకి బాగా ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే చెమట రూపంలో వాటర్ అనేది లాస్ అవుతుంది. సో ఆపుకోలేక అవి కొనుక్కొని తాగేస్తూ ఉంటారు. సో ఆ ఒక్క నియంత్రణ అనేది కంట్రోల్ చేసుకోగలిగితే, అందుకని దానికి బదులుగా మనం ఇంట్లో నుంచి తీసుకెళ్ళినా లేదా బయట అయినా మజ్జిగ లేదా షుగర్ కేన్ జ్యూస్ బయట దొరుకుతుంది, ఫ్రెష్ జ్యూసెస్ ఏమైనా తీసుకెళ్ళటం, లెమన్ వాటర్,
1: ప్యాకెటెడ్
0: ప్యాకెట్ ఫుడ్ అయితే అస్సలు వాళ్ళు తీసుకోకుండా, ఇప్పుడు కొంతమంది బిస్కెట్స్ తినేయటం, ఆకలి వేస్తే అంటే ఏది దొరికితే అది, దాని బదులుగా వీళ్ళు ఏంటంటే స్నాక్స్
1: ముందుగానే చిన్న ప్లాన్ చేసుకుని,
0: చిన్నగా ప్లాన్ చేసుకొని ఇంట్లో నుంచే కానీ తీసుకెళ్ళి తింటే మంచిది. అందుకని జంక్ ఫుడ్, అలానే డీప్ ఫ్రైడ్ ఫుడ్, స్వీట్స్ మరియు వీటితో పాటు ఆల్కహాల్ మరియు ధూమపానం కూడా నివారించాలి. అలానే మన రెండో కేటగిరీ ఎవరైతే ఉన్నారో, మానసిక శ్రమం చేసే వాళ్ళకు కూడా పోషక అవసరాలు అనేది విడిగా, ఇప్పుడు వాళ్ళల్లో అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే సంక్లిష్ట పిండి పదార్థాలు అనేది చాలా అవసరం. ముఖ్యంగా వీళ్ళల్లో డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఒక రోల్, డీవియేషన్స్ కనపడతాయి కాబట్టి డయాబెటీస్ని ప్రివెంట్ చేయడానికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే మంచిది వీళ్ళు. అంటే బ్రౌన్ రైస్ లేదు కాబట్టి, సో బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్, ఓట్స్ ఇలాంటివన్నీ బార్లీ తీసుకోవచ్చు. బార్లీ చాలా బాగా పనిచేస్తుంది డయాబెటీస్కి. అలానే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలి. హై క్వాలిటీ ప్రోటీన్స్, అలానే ఒమేగా 3 ఫ్యాట్స్. అయితే హై క్వాలిటీ ప్రోటీన్స్ అంటే మళ్ళీ ఇందాకలు చెప్పినట్టు ప్రోటీన్ పౌడర్స్ కాకుండా సింపుల్గా ఒక చింత చిగురు, అంటే ప్రోటీన్ పౌడర్ మీద బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్స్ BCAA అని డబ్బా మీద కనపడుతుంది. అమైనో యాసిడ్స్ అని వాళ్ళు చాలా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది.

0: ఉంటుంది దాని మీద. కానీ సింపుల్గా మనం మన అంటే న్యూట్రిటివ్ వాల్యూ బుక్లో కానీ చూస్తే అసలుకి కొర్రల్లో ఉంటాయి బ్రాంచెడ్ చైన్ అమైనో యాసిడ్స్. ఆ ప్రోటీన్ పౌడర్ 10,000 అయితే ఇది 100 రూపాయలతో వచ్చేస్తుంది. అలానే చింత చిగురు హయ్యెస్ట్ అమైనో యాసిడ్స్, కావలసిన అమైనో యాసిడ్స్ మొత్తం మీట్ అవుతాయి. ఇది ఒక సింపుల్ టిప్ తెలియక జనాలందరూ కూడా ఇప్పుడు ప్రోటీన్ పౌడర్స్ అని అవని
1: బాగుంది మేడం మంచి టిప్స్ ఇస్తున్నారు. ఇందాక నువ్వులు అన్నారు, ఇప్పుడు చింత చిగురు అన్నారు,
0: అంతే. అలానే వీళ్ళకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎందుకంటే వీళ్ళు మానసిక శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ ఫుడ్స్ కావాలి వీళ్ళకి. వాళ్ళకి శారీరక శ్రమ, వీళ్ళకి మానసిక శ్రమ. సో వీళ్ళకి నట్స్, ఫిష్, వీళ్ళైతే డ్రై ఫిష్ కానీ, అలానే నువ్వులు, మరొకసారి నువ్వులు, అలానే వీళ్ళకి ఫ్లాక్స్ సీడ్స్, ఇలాంటి ఇందాక చెప్పుకున్న అవిసె గింజలు, ఇవన్నీ తీసుకోవటం వల్ల హ్యాపీ హార్మోన్స్ డెవలప్ అవుతాయి. అలానే బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది. బి కాంప్లెక్స్ అనేది వీళ్ళకి బాగా అవసరము. బి కాంప్లెక్స్కి మళ్ళీ ఖచ్చితంగా పాలు, పెరుగు ఇలాంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల బి కాంప్లెక్స్ బాగా మీట్ అవుతుంది. పుల్లటివి అంటే పులిసిన ఇడ్లీ, పులిసిన దోశ పిండి, పులి పెట్టుకునే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే బి కాంప్లెక్స్. అలానే యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థం, ఎందుకంటే వీళ్ళకి కాన్స్టిపేషన్ మలబద్ధకం బాగా కనపడుతుంది కాబట్టి పీచు పదార్థం అంటే కూరగాయలే, మన కూరగాయలు అన్నీ కూడా పీచు ఉన్న కూరగాయలు తీసుకోవచ్చు. అలానే నట్స్, ముఖ్యంగా దోసకాయ చాలా బాగా పనిచేస్తుంది, అలానే సొరకాయ బాగా పనిచేస్తుంది, మునగాకు, మునక్కాయలు. మునక్కాయలు అసలు వండుకోవడం కూడా మర్చిపోయారు,
1: చాలా ఉన్నాయి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి.
0: అంటే మనకి బోల్డ్ అని వంటలు కూడా మనం కాంబినేషన్స్, మన తెలుగు వాళ్ళు కూడా ముఖ్యంగా చాలా కాంబినేషన్స్ చేసుకుంటాం. సో అలా కాంబినేషన్స్ చేసుకుంటూ ట్రెడిషనల్ ఫుడ్స్తోనే చేసుకోవచ్చు. అలానే డిఫరెన్స్ కానీ చెప్పుకుంటే శారీరక శ్రమం చేసే వాళ్ళకి, అలానే మానసిక శ్రమ కార్మికులకి, ఈ శారీరక శ్రమం చేసే వాళ్ళకి ఫిజికల్ లేబర్ ఎక్కువ, వాళ్ళల్లో అయితే మెంటల్ వర్క్ ఎక్కువ. వీళ్ళకి క్యాలరీస్ అవసరం అనేది తక్కువ, వాళ్ళకి ఎక్కువ కావాలి ఫిజికల్ లేబర్ వాళ్ళకి. అదే మానసిక శ్రమించే వాళ్ళకైతే క్యాలరీస్ అవసరం మోడరేట్గా ఉంటుంది. అలానే శారీరక శ్రమం చేసే వాళ్ళకి ప్రోటీన్ అనేది 1.5 గ్రామ్ అని చెప్పుకున్నాం. మానసిక వాళ్ళకి 0.8 to 1 గ్రామ్ సరిపోతుంది పర్ కేజీ బాడీ వెయిట్. వీళ్ళకి హీట్ స్ట్రెస్ ఎక్కువ అయితే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ. వీళ్ళకి మజిల్ ఇంజ్యూరీస్, ఎందుకంటే బరువులు ఎత్తుతారు, వాళ్ళకి స్ట్రెస్, యాంగ్జైటీ. వీళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి నెక్ అండ్ షోల్డర్ పెయిన్, ఎందుకంటే టెన్షన్ అనేది షోల్డర్కి నెక్కే దిగుతావు. అలానే వీళ్ళ డీహైడ్రేషన్ ఎక్కువగా కనిపిస్తే వాళ్ళకి స్లీప్ డిజార్డర్స్ మరియు మలబద్ధకం. వీళ్ళకి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటే సోడియం చేస్తారు కాబట్టి వీళ్ళకి సోడియం, పొటాషియం ఇవన్నీ లాస్ అవుతారు. వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఎక్కువ స్ట్రెస్ కాబట్టి. అలానే వీళ్ళు హెవీ లిఫ్టింగ్ చేస్తే వాళ్ళు లాంగ్ సిట్టింగ్ వర్క్, వీళ్ళకి యాక్సిడెంట్స్కి ఎక్కువగా గురవుతారు. అయితే వాళ్ళల్లో లైఫ్ స్టైల్ డిజీజెస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనం వాళ్ళ ఆరోగ్య సమస్యలు అలానే డైటరీ గైడ్లైన్స్ విడివిడిగా చెప్పుకున్నాం. మరొకసారి జనరల్ డైటరీ గైడ్లైన్స్ అంటే సామాన్యంగా భోజనం చేయాలి, అంటే ప్రతిరోజు వీళ్ళు సమతుల్య ఆహారంకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. షిఫ్ట్ టైమింగ్ ప్రకారంగానే మీల్స్ ప్లాన్ చేసుకోవాలి, అంటే 3 ప్రధాన మీల్స్తో పాటు 2 to 3 హెల్దీ స్నాక్స్ తీసుకోవాలి. అనగా స్నాక్స్ అంటే మళ్ళీ ఏవో ప్యాకెడ్ ఫుడ్, బిస్కెట్స్ అవి కాకుండా, బేకడ్ ఫుడ్స్ కాకుండా మన పరిధిలోనే, అంటే పప్పు ఉండలు, నువ్వులు ఉండలు, రాగి ఉండలు, సున్నుండలు, మన ట్రెడిషనల్ ఫుడ్స్ తీసుకెళ్ళటం, లేదా స్ప్రౌట్స్ లేదా ఫ్రూట్ తీసుకెళ్ళవచ్చు. అలానే భోజనం అనేది ఖచ్చితంగా స్కిప్ చేయకూడదు, ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడూ కూడా స్కిప్ చేయకూడదు. అలానే ప్రతి మీల్లో కంపల్సరీ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉండాలి. నెక్స్ట్ పండ్లు మరియు కూరగాయలు రోజు కనీసం 4 to 5 సర్వింగ్స్ తీసుకోవాలి. ప్రతిరోజు తగినంత నీళ్లు తాగాలి. ఎండలో పనిచేసేవారు ORS, మజ్జిగ లేదా కోకోనట్, లెమన్ వాటర్ తీసుకోవాలి. అలానే జంక్ ఫుడ్, సోడా ఇలాంటి డ్రింక్స్ని అవాయిడ్ చేయాలి, ప్యాకెట్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. కాఫీ టీ ఎక్కువగా అలవాటు పడతారు కాబట్టి కాఫీ టీని మితంగా తీసుకోవాలి. అలానే మద్యపానం మరియు ధూమపానం పూర్తిగా నివారించాలి. మరియు రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, స్ట్రెచ్చింగ్ మరియు మెడిటేషన్ చేయాలి. అలానే ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ అనేది చేయించుకోవాలి కంపల్సరీగా. అయితే సమతుల్య భోజనం తీసుకోవాలి అని చెప్పాను కదా, ఈ షిఫ్ట్ మధ్యలో తేలికైన స్నాక్స్ తీసుకోవాలి. అలానే రాత్రప్పుడు ఎక్కువ డీప్ ఫ్రైడ్, ఆయిలీ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తూ తేలికైన ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు కొన్ని ఇతర ప్రికాషన్స్ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ శారీరక శ్రమం చేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరు భారమైన వస్తువులు ఎత్తేటప్పుడు నడుము వంకరగా చేయకుండా మోకాల మీదే కూర్చొని బరువులు అనేది ఎత్తాలి. అంటే పోశ్చర్ అనేది చాలా

0: ఇంపార్టెంట్. అలానే వీళ్ళకి వెన్నుపూస అనేది నిటారుగా ఉంచి ఆ శరీరం పైన ఒత్తిడి పడకుండా జాగ్రత్తగా పోశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఎక్కువ బరువు ఎత్తకుండా అవసరమైతే ఇద్దరు లేదా లిఫ్ట్ ఎక్విప్మెంట్ అనేది వాడుకోవాలి. దీంతో పాటు వీళ్ళు సేఫ్టీ షూజ్, గ్లవ్స్, హెల్మెట్ మరియు అవసరమైన బ్యాక్ సపోర్ట్ బెల్ట్, ఎప్పుడైతే నడుముకి బెల్ట్ పెట్టుకొని వెయిట్స్ లిఫ్ట్ చేస్తారో అప్పుడు ఇందాక చెప్పుకున్న సమస్యలు చాలా వరకు మనం నిర్మూలించవచ్చు, అంటే ప్రివెంట్ చేసుకోవచ్చు. అలానే మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవటం వల్ల కూడా వీళ్ళకి ఆ వీక్నెస్ అలసట అనేది తగ్గుతుంది. అలానే ఎండలో పనిచేసేవారైతే నీడలో కొంచెం కొంచెంగా బ్రేక్ తీసుకోవాలి. సో ఇలా షిఫ్ట్ వర్కర్స్ అందరికీ ఒకేలాంటి పోషక అవసరాలు ఉండవు కాబట్టి పని స్వభావం బట్టి అలానే ఆహారం మరియు జీవన విధానం మార్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలానే పని సామర్థ్యం పెరుగుతుంది, దీర్ఘకాల వ్యాధులు ప్రమాదం తగ్గుతుంది.
1: డీటెయిల్డ్గా కార్మికులు వారి జీవనశైలి, వారి ఆహారపు అలవాట్లు, వారి పనితీరు ఈ అంశాల గురించి చెప్పారు మేడం. మరి ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న, ఇంకా చివరి ప్రశ్న మన కార్యక్రమంలో అనుకోవచ్చు. కార్మికులు సాధారణంగా మేము శారీరక శ్రమ చేస్తూ ఉంటాము లేదా మానసిక శ్రమతో ఉన్నవారు కూడా ఎంతో కొంత రోజంతా కూడా ఎంగేజ్ అయి ఉంటాము, మాకు టైం ఉండదు, ఎక్సర్సైజ్ మాకెందుకు, మాకు అవసరం లేదు అని భావిస్తూ ఉంటారు. వీరికి మీరు ఏం చెప్తారు?
0: సరైన పోషకాహారం, రెగ్యులర్ వ్యాయామం, తగినంత నిద్ర, యోగ, ధ్యానం మరియు సంతోషకరమైన జీవన విధానం పాటిస్తే స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ లాంటివి తగ్గిస్తూ అదే సమయంలో సెరటోనిన్, డోపమిన్, ఎండార్ఫిన్స్ మరియు ఆక్సిటోసిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ని మానసిక ఆరోగ్యం అలానే మనం ఏకాగ్రత మరియు పని సామర్థ్యం మెరుగుపడేలా చేసుకోవచ్చు.
1: చాలా బాగుంది మేడం. అంటే ఎంత శారీరక శ్రమ ఉన్నా కూడా ఇలాంటి మంచి హార్మోన్స్ అనేవి మనకి రిలీజ్ అవ్వడానికి, మనలో ఉండడానికి తప్పక వ్యాయామం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. బాగుందండి. మరి ఆరోగ్యమే అసలైన సంపద. ఈరోజు మీరు చెప్పిన ఆహార నియమాలే కావచ్చు, లేదంటే జీవన శైలి కావచ్చు, లేకపోతే వ్యాయామం చేయమని చెప్పడమే కావచ్చు, ఇవన్నీ కూడా కార్మిక సోదరులు ఆచరిస్తే వారు 60 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశం ఉంది. ఈ విలువైన సమాచారాన్ని మీరు మా అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలండి డాక్టర్ రేఖ గారు.
0: ఆరోగ్యంగా ఉన్న కార్మికుడు సురక్షితంగా మరియు సమర్థవంతంగా పనిచేయగలడు. చివరి మాటగా, దేశాన్ని నిర్మించే చేతులకు మన గౌరవం, మన రక్షణ, మన కృతజ్ఞత. జై కార్మికులు, జై హింద్.
2: మీరు ఇంతవరకు కార్మికులు పెద్ద వయసు వరకు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడే ఆహార నియమాలు ఈ అంశంపై పోషకాహార నిపుణురాలు డాక్టర్ ఆర్ రేఖాఘారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి ఏ. బృందాకుమారి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం తెలుగు సినిమా పాటలు వింటారు. ఇప్పుడు పెళ్లి సందడి చిత్రంలోని ఈ సందడైన గీతానికి చంద్రబోస్ సాహిత్యం అందించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

ఇప్పుడు వినబోయే పాట ఒకే ఒక్కడు చిత్రం నుండి. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చగా రత్నం శివగణేష్ సాహిత్యం అందించారు. శంకర్ మహదేవన్ కవిత ఆలపించిన పాట వింటారు.

తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రేపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వార్తల వివరాలు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఎలైట్ యాంటీ

0: ఈ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అభినందించారు. విజయవాడలోని లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈగల్ వార్షిక నివేదిక 2025ను గవర్నర్ నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈగల్ చీఫ్ ఐజీపీ ఏకే రవికృష్ణ గత ఏడాదిన్నర కాలంలో మాదక ద్రవ్యాల నియంత్రణ అవగాహన కార్యక్రమాలు సాధించిన విజయాలను గవర్నర్కు వివరించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు నియంత్రణ, అక్రమ రవాణా అరికట్టడం, విద్యా సంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయాలపై కట్టుదిట్టమైన చర్యలు, నియంత్రణ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. రెడ్క్రాస్ సహకారంతో త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు రవికృష్ణ తెలిపారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను ముంబైలో ఆయన ఈరోజు వెల్లడించారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి మెరుగైన పనితీరు కనపరిచిందని తెలిపారు. దీంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ స్థూల దేశీయోత్పత్తి జీడిపి వృద్ధి అంచనాను 6.7% పెంచినట్లు తెలియజేస్తూ
1: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Real GDP growth for this year is now projected at 6.7%. This is 10 basis points higher than our previous projections. Q1 at 7%, Q2 at 6.4%, Q3 at 6.5% and Q4 at 6.8%.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కుదిరిన 9 చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి చేతినిస్తాయని రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ సముద్ర ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఇంజనీరింగ్ రంగాలకు ప్రపంచ మార్కెట్లో విస్తృత అవకాశాలు లభించడం వల్ల రాష్ట ఎగుమతులు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న సముద్ర ఆధారిత పరిశ్రమలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అలాగే సముద్ర రంగాల్లో పెట్టుబడులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని, రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ క్రీడా నైపుణ్య కేంద్రం నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా బ్యాడ్మింటన్తో పాటు ఇతర క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచిన యువ క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడారంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పేర్కొంటూ
2: ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక సెగ్మెంట్ లో మెడల్స్ వస్తున్నాయంటే ఆ రోజు ఆయన స్టార్ట్ చేసిన అకాడమీలు, ఎక్సలెన్సీ సెంటర్లు, స్పోర్ట్స్ స్కూల్స్ ఆ రోజు వేసిన బీజం ఈరోజు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ క్రీడాలోకం నివ్వెరిపోయే విధంగా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మన ఆంధ్ర రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేసేదానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం పరిహార చెక్కులను పంపిణీ చేసింది. అద్దంకి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ పాల్గొని రైతులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సోలార్ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. చేనేత కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, మెరుగైన ఆదాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత సమ్మేళనంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించి చేనేత కార్మికుల సమస్యలను

0: ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. సంప్రదాయ చేనేత కళను పరిరక్షించడం అందరి బాధ్యతని, యువత చేనేత రంగంలోకి వచ్చేలా ప్రోత్సాహక విధానాలు అమలు చేయాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను సందర్శించిన మంత్రులు పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఆధునిక రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాజధానిలో నిర్మితమవుతున్న భవనాలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈ రోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్ని కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీస్ సెటప్లు కానీ, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే, ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ, ఇగో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4,000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో 100 కోట్ల రూపాయలతో కేంద్ర యోగ ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర బృందం ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. 15 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ సంస్థలో 100 పడకల యోగా ప్రకృతి వైద్య ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నారని, 3 నెలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని మంత్రి తెలిపారు. ఈ సంస్థ ద్వారా యోగా ప్రకృతి వైద్య రంగాల్లో పరిశోధనలు, వైద్య సేవలు, శిక్షణా కార్యక్రమాలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ వేదికని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో ఈరోజు 2K వాక్ను నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద ప్రధాన న్యాయమూర్తి జెండా ఊపి ఈ వాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్ మాట్లాడుతూ, జిల్లాలో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన 36 మంది అధికారులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. ప్రజల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన పెంపొందించి వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా దోమల ద్వారా వ్యాపించే కాలానుగుణ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తిరువూరు పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ కె మనోజ తెలిపారు. తిరువూరు పరిధిలోని 20 వార్డుల్లో ప్రతిరోజు దోమల నివారణ మందుల పిచికారీ, ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నీటి నిల్వలను తొలగించడంతో పాటు మురుగు కాలువల శుభ్రత పనులు కూడా నిరంతరం కొనసాగుతున్నాయని వివరించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధుల నివారణలో ప్రజల సహకారం అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం ఈగల్ విభాగం చేపడుతున్న చర్యలు అభినందనీయమని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రెపో రేటును 5.25% వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతీకగా అమరావతి రూపుదిద్దుకుంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: आकाशवाणी विशाखापट्टनम केंद्रम
3: पीएम जय अब गरीबों की जय बन गई है।

0: 7 ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం హెలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మహిళా మనులు ఫోన్ చేయవలసిన మా నెంబర్ 0891-27-27-244. మధ్యాహ్నం 2:30 ఏకచిత్రగానం, ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో భాగంగా ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన గురించి జి నందిని గారు వివరాలు అందిస్తారు. ఇక ప్రేరణ, వ్యక్తిత్వం వంటి అంశాలుంటాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కొన్ని కార్యక్రమాల వివరాలు.

ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హెలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమానికి మహిళా మల్లు డయల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0891 2727 2444. ఈ కార్యక్రమంలో మహిళలు వారు కోరుకున్న పాటను వినవచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా ఒక చక్కని పాటతో ప్రారంభిద్దాం.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి
1: నా
0: మాట్లాడుతున్నారు?
1: పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ ఏరియా నుంచి, మురళీనగర్ బాలబాన్ స్కూల్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: శుభమధ్యాహ్నం మేడం గారు.
0: శుభ మధ్యాహ్నం అండి.
1: మేడం గారు, మూగ మనసులో ఇటీవల జమున రాణి గారు చనిపోయారు. ఇటీవల ఆ సందర్భంగా మూగ మనసులో ముక్కు మీద కోపం నీ ముఖానికి అంద ఆ పాట ఏంటి మేడం గారు?
0: తప్పకుండానండి. మీరు కోరిన పాట
1: కోసం
0: వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు తెలిచేర్ల పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతాను మేడం.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: సీతారామయ్య గారి మనోరాలు సినిమాలని కలికి చిలకలు కొలిచి మాకు మేనత్త పాట కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: నమస్తే మేడం.

0: హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: చెట్టాపురం నుంచి మాట్లాడుతున్నా మేడం. నా పేరు లక్ష్మి సార్ మేడం.
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: బోర్ ఉంటుందండి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: అనకాపల్ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
0: కార్తీక దీపం నుంచి మేడం.
1: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
0: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు,
1: వాసవి ఏవియన్ కాలేజీలో
0: ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: జర్నీ మూవీ నుంచి చిట్టి చిట్టి పులకింత సాంగ్ కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: థ్యాంక్ యూ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇప్పుడు వినబోయే పాటకు సంగీతం హారిస్ జయరాజ్ అందించగా, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి అందించారు.

మీరు ఇంతవరకు ఏకచిత్ర గానం శీర్షికన ఆరెంజ్ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:15. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై ప్రసారాలు తిరిగి సాయంత్రం 4:58 3.23 అనగా 927 KHz పై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 928 కిలోహెర్ట్స్ పై సాయంత్రం ప్రసారాలు వింటారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే ప్రసారమవుతుంది.

వెల్కమ్ టు ద యూత్. కొత్త నైపుణ్యాలను నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఆధునిక ప్రపంచంలో సాంకేతికత వేగంగా మారుతూ ఉన్న నేపథ్యంలో డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI, డేటా అనలిటికల్స్ లేదా కోడింగ్ ఇలాంటి విభాగాల్లో ఆసక్తికి తగిన కోర్సులను నేర్చుకోవడం చాలా ముఖ్యం. కేవలం డిగ్రీ చదువుతోనే ఆగిపోకుండా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. మన ప్రొఫైల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి అవకాశాలు, అందుపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట. రామరాజ్యంలో భీమరాజు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం సంగీతం చక్రవర్తి.

మై డియర్ ఫ్రెండ్స్, సమర్థవంతమైన నెట్వర్కింగ్ సిస్టాన్ని పెంచుకోవాలి. అవకాశాలు అనేవి ఎప్పుడూ సరైన వ్యక్తుల ద్వారానే కదా వస్తాయి. లింక్డ్ఇన్ లాంటి ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి మీ రంగానికి చెందిన నిపుణులతో పరిచయాలు పెంచుకుంటూ ఉండాలి. వర్క్షాపులు, వెబినార్లు, అలాగే సెమినార్లకు హాజరవడం ద్వారా నెట్వర్క్ పెరుగుతుంది కదా. ఈ నెట్వర్కింగ్ మీకు కొత్త గైడెన్స్, మెంటర్షిప్, అన్వేషించని కెరీర్ మార్గాలను చూపే అవకాశం ఉంటుంది. ఈ విషయాల్ని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కార్యక్రమాలు ఇప్పుడు ఓ పాప లాలి సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ సాహిత్యం అంటారు సంగీతం ఇలయరాజా.

ఫ్రెండ్స్, సృజనాత్మకత, క్రియేటివిటీ, అలాగే సమస్యల పరిష్కార ధోరణి సొసైటీలో ఎప్పుడూ కూడా, అందులోనూ మార్కెట్లో ఉండే సమస్యల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి పరిష్కారాలను ఆలోచించడం అనేది మనం ముందుగా చేస్తూ ఉండాలి, మొదలు పెడుతూ ఉండాలి. సమాజంలోనూ లేదా మార్కెట్లో ఉన్న సమస్యలను గుర్తిస్తూ ఉంటే, స్టార్టప్లో ఉన్న లేదా స్టార్టప్ కంపెనీల్లో క్లిష్టమైన సమస్యల్ని తేలికగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది, ప్రాధాన్యత తెలుస్తుంది మనకి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు చేయడం, పరిశోధన చేయడం, వినూత్న పరిష్కారాలను వెతకడం మిమ్మల్ని ఎప్పుడూ కూడా మిగిలిన వాళ్ళకంటే స్పెషల్గా నిల్చోబెడుతుంది, చూపిస్తుంది, ఎక్స్పోజర్ ఇస్తుంది. అప్పుడే కదా మనకి ఎక్కువగా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు మరొక పాట, అవునన్నా కాదన్నా. ఈ సినిమా కోసం సంగీత్ ఉషా పాడిన కులశేఖర్ సాహిత్యం సంగీతం ఆర్పి

ఫ్రెండ్స్, రిస్క్ తీసుకోవడం గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. అసలు రిస్క్ ఎందుకు తీసుకోవాలి? రిస్క్ తీసుకోవడం అంటే ఓటమిని అంగీకరించడం అని కొంతమంది భావిస్తూ ఉంటారు. కొత్త అవకాశాలు ఎప్పుడూ కూడా కంఫర్టబుల్ జోన్కి అవతలే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులకు భయపడి వెనకడుగు వేయకుండా చిన్న చిన్న రిస్కులు తీసుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటే స్టార్టప్లు ప్రారంభించడం లేదా కొత్త రంగాల్లోకి అడుగు పెట్టడం ఇలాంటివి చేసినప్పుడు ఓటములు చిన్న చిన్నవి కొద్దిపాటివి ఎదురైనా సరే వాటిని ఒక ఎక్స్పీరియన్స్గా భావించి నేర్చుకోవాలి. ప్రయోగాలు చేయడానికి వెనుకాడకుండా ముందుకు ఎవరైతే సాగుతూ ఉంటారో వాళ్ళకే విజయానికి తొలిమెట్టుగా మారే అవకాశం ఉంటుంది అనేది నిపుణులు చెబుతున్న మాట. కార్యక్రమంలో ఇప్పుడు సావసగాలు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆచార్య ఆత్రేయ సాహిత్యం, సంగీతం జేవి రాఘవులు.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిలో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇవి మెరుగుపరుచుకోవడం అనేది చాలా అవసరం. సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడూ కూడా మన ప్రతిభకు ప్రపంచానికి స్పష్టంగా తెలియచేయాలి. ఎంత నైపుణ్యం ఉన్నప్పటికీ కూడా మన ఆలోచనలు సరిగ్గా, ప్రజెంటేషన్ సరిగ్గా ఉండకపోతే వచ్చిన అవకాశం వచ్చినట్టుగానే జారిపోయే ప్రమాదం ఉంది. ఇది చాలామందికి ఇప్పటికే ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది కదా. ఇప్పుడు ఒక సినిమాలో పాట విందాం. నారీ నారీ నడుమ మురారి సినిమా కోసం SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల పాడిన ఈ పాట. సంగీతం KV మహాదేవన్.

ఫ్రెండ్స్, ఇందాక మనం అనుకున్నట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్ని వీలైనంత ఎక్కువగా డెవలప్ చేసుకోవాలని అనుకున్నాం కదా. ఆంగ్ల పరిజ్ఞానం అంటే ఇంగ్లీష్లో మాట్లాడడము, ఇంగ్లీషు స్కిల్స్ని డెవలప్ చేసుకోవడము, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్ వీటి మీద కూడా దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా లీడర్షిప్ క్వాలిటీస్, ఎక్కువ మందితో టీంతో కలిసి పనిచేయడం, ఇలాంటివన్నీ ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటాయో వాళ్ళకి స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అదే రేంజ్లో ఉంటాయనేది అనుభవం చెబుతున్న మాటతో కొంతమంది చెప్తున్న మాట. సరే, ఇప్పుడు బంగారు తిమ్మరాజు ఈ సినిమా కోసం అంతకంటే ముందు మరొక పాట, ఒంటరి పోరాటం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరు సుందరరామూర్తి సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు. 1982 మధ్యకాలం నాటి కొన్ని ఎంపిక చేసిన సినిమాల్లోని మెలోడీస్ ఇప్పుడు వినబోతున్నారు. ఛాలెంజ్ ఈ సినిమా కోసం. అభిలాష సినిమా కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి సుందరరామూర్తి సాహిత్యం సంగీతం ఇళయరాజా.

ముద్దుల మేనల్లుడు ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

జేవి రాఘవులు సంగీత సారథ్యంలో దాసరి నారాయణరావు సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల బొబ్బులి పులి సినిమా కోసం పాడగా వింటారు.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ప్రేమాభిషేకం ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన, దాసరి నారాయణరావు సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో ఇప్పుడు క్షణం క్షణం ఈ సినిమా కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీదేవి, రిక్కి వీళ్ళంతా పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో జి పద్మజ గారిచి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగ వార్తలు. ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్లలో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో టీచింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు 2026 ఆగస్టు 11వ తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు టీచింగ్ అసోసియేట్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ విభాగంలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత సంబంధిత విభాగాల్లో డిగ్రీ మరియు పీజీలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ మరియు ఫుడ్ టెక్నాలజీ మరియు ఫుడ్ సైన్స్ మరియు టెక్నాలజీ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ హార్వెస్ట్ మరియు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఉత్తీర్ణతతో పాటు నెట్ పీహెచ్డీలో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి 40 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 37,000 రూపాయలు మరియు హెచ్ఆర్ఏ ఉంటుంది. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 2026 ఆగస్టు 11వ తేదీ. వేదిక డీన్ కార్యాలయం, డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, బాపట్ల. మరొక ప్రకటన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భువనేశ్వర్ తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ

0: పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 12వ తేదీన నిర్వహించే వాకిన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. గెస్ట్ ఫ్యాకల్టీ 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు బయోస్టాటిస్టిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఇంగ్లీష్, కంప్యూటర్, రీజనల్ లాంగ్వేజ్ తదితరాల్లో విభాగాలు ఉన్నాయి. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీలో నర్సింగ్ మరియు పీజీ పిహెచ్డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి చివరి తేదీ నాటికి 40 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ nurs@bhuvaneshwar.edu.in. దరఖాస్తు చివరి తేదీ 2026 ఆగస్టు 12వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు తెలుసుకుందాం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి ఒకటి రెండు చోట్ల జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కురిసే సూచన ఉంది. వాల్తేరులో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్. నమోదైన వర్షపాతం 6.8 మిల్లీమీటర్లు. గాలిలో తేమ 98% ఉంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం గుర్తించదగ్గట్లుగా కురిసింది. గాలిలో తేమ 67% నమోదైంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట. కార్యక్రమంలో గోరింటాకు. ఈ సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యాన్ని ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తలోని ముఖ్య అంశాలు. విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర యువత భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. రాష్ట్రంలోని పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. విశాఖ ఎకనామిక్ రీజియన్ విఈఆర్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను, రంగాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తిస్థాయి అభివృద్ధి ప్రణాళిక చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో విశాఖ ఎకనామిక్ రీజియన్ విఈఆర్ అభివృద్ధి ప్రణాళికలపై ఈరోజు సమీక్షించారు. విశాఖ రీజియన్ పరిధిలో కొత్త ప్రాజెక్టులు, సిఆర్జెడ్ రీక్లాసిఫికేషన్, వైజాగ్ బే సిటీ అథారిటీ ఏర్పాటు వంటి అంశాలపై సమీక్షించారు. విఈఆర్ ప్లానింగ్ కోసం ఆంధ్ర యూనివర్సిటీ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి సారించడం ద్వారా విశాఖ ప్రాంత అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. ఈ ప్రాంత పరిధిలో మొత్తంగా 950 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రైవేటు రంగం నుంచి 530 కోట్ల రూపాయల పెట్టుబడులు, అలాగే 3-4 లక్షల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ యువత భాగస్వామ్యం కావాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. విశాఖలో ఈరోజు పర్యటించిన ఆయన ప్రముఖ ఐటీ సంస్థ ఐబీఎం నూతన కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సేవలు, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖపట్నం ఆవిర్భవించడానికి ఈ ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఈ సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఐబీఎం తన కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా

ఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు మద్దతుగా నగరంలోని ఇసుకతోట జంక్షన్లో గల లాన్సమ్ స్క్వేర్ భవనంలో ఐబీఎం సంస్థ ఈ ఫ్యూచర్ నౌ సెంటర్ను ఏర్పాటు చేసింది. రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుండి నీటిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎల్నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరచుకోవాలని సూచించారు. నేటికి శ్రీశైలం వద్ద ఉన్న 119 టీఎంసీలకు తోడు రాబోయే 10 రోజుల్లో మరొక 100 టీఎంసీల వరకు నీరు చేరుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో మన రాష్ట్ర వాటా 63% ప్రథమంగా తాగునీటికే ప్రాధాన్యత.

0: మొన్నటి వరకు కృష్ణానదికి సంబంధించి ఒక చుక్క నీరు లేక పైన ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల అదృష్టవశాత్తు అవన్నీ కూడా నిండుకుని వారం రోజుల నుండే శ్రీశైలంకి వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజుకు చూస్తే దగ్గర దగ్గర 119 టీఎంసీలు ఈ టైంకి మనకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా వచ్చినటువంటి శ్రీశైలం కృష్ణా వాటర్ త్రాగునీరు కోసం అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి విధంగా ఈ రోజు కూడా హంద్రీ నివాకి ఒక 13 టీఎంసీలు వరకు కూడా నింపుకుని రిజర్వ్ చేసుకోవాలని ఈ రోజు విడుదల చేయడం జరిగింది.
1: రాష్ట్రంలోని పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో ఆయన ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా పొగాకు యార్డులో రైతులను పరామర్శించి కొనుగోలు కేంద్రం వారితో సమావేశమై మాట్లాడారు. గత 27 నెలల ప్రభుత్వ పాలనలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు రోడ్డును పడ్డారని అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వానికి కనబడటం లేదా అని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో పొగాకు కేజీ ధర 289 రూపాయలుగా ఉండేదని, కానీ ఇప్పుడు కేజీ పొగాకు ధర 236 రూపాయలు మాత్రమే పలుకుతోందన్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి కాగా, ఇప్పటి వరకు కేవలం 47.3 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు జరిగిందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం అమలుకు కృషి చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని చెప్పారు. బీసీలను వేధించినా, జాతి కుల వృత్తుల పేరుతో దూషించినా బీసీ రక్షణ చట్టం కింద శిక్షార్హులని స్పష్టం చేశారు. బీసీ రక్షణ చట్టం కేసులో సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆమె అధ్యక్షతన బీసీ రక్షణ చట్టంపై ఈరోజు కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎన్ఎండి ఫరూక్తో పాటు పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. అనకాపల్లిలో విఎంఆర్డీఏ చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. ఈరోజు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, విశ్రాంతి వేదికలు, పచ్చదనం కలిగిన పట్టణ వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కోడూరు మాస్టర్ ప్లాన్ రోడ్, కొత్తూరు సిటీ లెవెల్ పార్క్ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఈరోజు పరిశీలించారు. విశాఖలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, క్రీడాశాఖ మంత్రి మండపల్లి రామ్ప్రసాద్ రెడ్డితో కలిసి ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, పివి సింధు అకాడమీ ద్వారా క్రీడాకారులు తమ ప్రతిభను మరింత మెరుగుపరచుకోవచ్చన్నారు. ఏ సదుపాయాలు లేని రోజుల్లోనే సింధు ఒలింపిక్ పతక విజేతగా నిలిచారని, పట్టుదల, క్రమశిక్షణతో ప్రపంచ ఛాంపియన్గా ఎదిగారని పేర్కొన్నారు. అదేవిధంగా పివి సింధు మాట్లాడుతూ, ఏ సంస్థకైనా నిజమైన పునాది స్పష్టమైన లక్ష్యమేనని, ఈ క్రీడా ప్రాజెక్టు రూపకల్పనలో తనకు అండగా నిలిచి పూర్తి మద్దతు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందిస్తున్నట్లు పివి సింధు వెల్లడించారు. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతంలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమ గోదావరి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. భీమవరంలో కలెక్టర్ ఈరోజు మాట్లాడుతూ, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో 2 ప్రైవేటు స్థలాలు అభివృద్ధి చేయడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్ర అభివృద్ధికి సూక్ష్మ ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాష్ట్ర యువత భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. రాష్ట్రంలోని పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: वर्षस्य यूपोपाई इत्येतां पराभूय विजयत्वम् अवाप्नोत्। अनेन सहैव महिलायुगलस्पर्धायां सोनालीसिंहः रितिका ठाकुर इत्येतयोः युगलं दलं तथा मिश्रितयुगलस्पर्धायां श्रुतिमिश्रः ईशान भट्टनागरयोः युगलं दलमपि द्वितीयचक्रं प्रविष्टवत्। प्रियाः श्रोतारः, संस्कृतजगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृतसाप्ताहिकी इति विशिष्टकार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः FM गोल्ड् प्रवाहिकातः रविवासरे मध्याह्ने 1:30 भविष्यति। भवन्तः यथाकालं श्रोतुं प्रभवन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. సమతుల్య ఆహారం, ప్రతిరోజు జంక్ ఫుడ్కు దూరంగా ఉంటూ పండ్లు ఆకుకూరలు సమృద్ధిగా నీటిని తీసుకుంటూ ఉండడం అలవాటు చేసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తూ ఉంటుంది. శరీరానికి తగ్గ వ్యాయామం కూడా చాలా అవసరం సుమా. రోజు కనీసం 30 నిమిషాల పాటు నడక కానీ, యోగా కానీ, ఏదైనా మనకు నచ్చిన వ్యాయామం కూడా చేసుకోవచ్చు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మనల్ని ఉత్సాహంగా ఉంచే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య కాలంలో ప్రశాంతమైన నిద్ర చాలా ఉపయుక్తం, చాలా అవసరం. ఇది శరీరం తిరిగి శక్తిని పుంజుకోవడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం అంటే మెడిటేషన్, ఈ మెడిటేషన్ చేయడం వలన సానుకూల దృక్పథంతో ఉంటూ నచ్చిన పనులను కొంత సమయం కేటాయించి చేస్తూ ఉంటే, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఉంటే, అంటే ధూమపానం, మద్యం, అతిగా ఫోన్ ఉపయోగించే అలవాటు ఇలాంటివి మానుకుంటూ ఉంటే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నమాట. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట, మనవూరి పాండవులు. ఈ సినిమా కోసం జి ఆనంద్, ఎస్పి శైలజ పడిన కొసరాజు సాహిత్యం, సంగీతం కెవి మహాదేవన్.

0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం, ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజనకు సంబంధించిన సమాచారాన్ని జి నందినీదేవి మనకు వినిపిస్తారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. మన దేశ యువతకు ఉపాధి అవకాశాలను పెంచడం, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మధ్యలో చదువు ఆపేసిన, అలాగే కొనసాగిస్తున్న యువతకు వివిధ రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందించబడుతుంది. దీనిలో భాగంగా చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నచ్చిన కోర్సును ఎంచుకొని శిక్షణ పొందవచ్చు. ఈ కోర్సులకు ఎలాంటి ఫీజు లేకుండా 2 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణకు ఇంటర్ డిగ్రీ చదివిన వారు అర్హులు. శిక్షణ పూర్తయిన తరువాత అర్హత పరీక్ష నిర్వహించి సర్టిఫికేట్ అందజేస్తారు. ఈ సర్టిఫికేట్తో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటమే కాకుండా స్వయం ఉపాధి వైపు కూడా అడుగులు వేయవచ్చు. ఇప్పటికే ఏదైనా వృత్తిలో అనుభవం ఉన్నవారికి కూడా వారి నైపుణ్యాన్ని బట్టి ధృవీకరించే అవకాశం ఈ పథకంలో ఉంది. దీనివలన వారి అనుభవానికి అధికారిక గుర్తింపు లభిస్తుంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం యువతను నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దడం, అలాగే ఉపాధి అవకాశాలను పెంచడం. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవడమే కాకుండా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుని అర్హులైన వారికి చేరవేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలి. యువత ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవడమే ఈ పథకం యొక్క ఉద్దేశ్యం. యువతకు ఈ పథకం బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.
0: సాయం సమీరంలో ఇప్పుడు ప్రేరణ, ఇన్స్పైరింగ్ ఇష్యూస్. ఇప్పుడు మీకు స్ఫూర్తి కలిగించే ఒక చిన్న కథ చెప్తాను. ప్రపంచాన్ని జయించిన వాళ్ళంతా ఒక్కరోజులోనే విజయం సాధించలేదు. వారి వెనక ఓ ఓటమి కథ కూడా తప్పకుండా ఉండే ఉంటుంది. 1995 లండన్ నుంచి మాంచెస్టర్ వెళ్ళి ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్న ఒక సాధారణ మహిళకి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని పేపర్ మీద రాయడం మొదలుపెట్టింది. కానీ కొద్ది రోజుల్లోనే ఆమె జీవితంలో తుఫాను లాంటి అలజడి వచ్చింది. ఆమె పెళ్ళి విడాకులతో ముగిసిపోయింది. చేతిలో ఉద్యోగం లేదు. చిన్న పాపను సాకడానికి ప్రభుత్వం ఇచ్చే సహాయంపైనే ఆధారపడాల్సి వచ్చింది. తీవ్రమైన డిప్రెషన్కి గురైంది ఆమె. ఆమె రాసిన పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 12 పబ్లిషింగ్ హౌసెస్ నిరాకరించాయి. దీనివల్ల నీకేం డబ్బు రాదు,

0: వేరే ఉద్యోగం ఏదైనా ఉంటే చూసుకో అని సలహా చెప్పారు వారంతా. కానీ ఆమె తన ఆలోచనపై నమ్మకాన్ని వదులుకోలేదు. 13వ ప్రయత్నం చేశారు ఆమె. ఒక చిన్న పబ్లిషర్ ఆమె పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ పుస్తకం పేరే హ్యారీ పోటర్. ఆ రచయిత్రి జేకే రౌలింగ్. ఈరోజు ఆమె ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన రచయితల్లో ఒకరు. గుర్తించుకోండి, మిమ్మల్ని ప్రపంచం వద్దనుకున్నంత మాత్రాన మీ కథ అక్కడితో ముగిసిపోలేదు. మిమ్మల్ని మీరు నమ్మినంతకాలం మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. గొప్ప వ్యక్తిత్వం అంటే అందమైన రూపం కాదు, ఆకర్షణీయమైన బట్టలు అంతకంటే కాదు. రూపం కంటిని మాత్రమే ఆకట్టుకుంటుంది, కానీ వ్యక్తిత్వం హృదయాన్ని గెలుచుకుంటుంది. నిజమైన వ్యక్తిత్వానికి 3 ముఖ్యమైన లక్షణాలు ఉండే అవకాశం ఉంది. ఎవరూ చూడనప్పుడు కూడా మనం ఎలా ప్రవర్తిస్తాం అనేదే మన నిజమైన రూపం. మనం ఎంత ఎదిగినా మూలాలను మరిచిపోకుండా ఎదుటివారికి ఇచ్చే గౌరవమే మన సంస్కారం. కష్టాలు వచ్చినప్పుడు కరిగిపోకుండా తోటివారికి చేయూత నందివ్వడమే నిజమైన నాయకత్వం. ఒక మనిషి ఎంత సంపాదించాడు అనేది అతని గతాన్ని చెబుతుంది, కానీ ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు అనేది అతని భవిష్యత్తు నిర్ణయిస్తుంది. జీవితంలో ధనం పోతే మళ్ళీ సంపాదించుకునే అవకాశం ఉంది, కానీ వ్యక్తిత్వాన్ని కోల్పోతే మాత్రం ప్రతిదాన్ని కోల్పోయినట్టు లెక్క. అందంగా కనిపించడం తాత్కాలికం, కానీ గొప్ప వ్యక్తిత్వంతో జీవించడం శాశ్వతం. ఉన్నతంగా జీవించాలి, నలుగురికి ఆదర్శంగా జీవించాలి. ఇప్పుడు మరొక పాట.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథా ధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: ఇప్పుడు నిండు మనిషి. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహితి వింటారు. సంగీతం సత్యం.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: సాయం సమీరం కార్యక్రమంలో ఉన్నాం. వ్యక్తిత్వం గురించి ఎంతసేపు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా కొత్త కొత్త విషయాలు మనకి అందుబాటులోకి వస్తూ ఉంటాయి. వ్యక్తిత్వం హృదయాన్ని గెలుచుకుంటూ ఉంటుంది. నిజమైన వ్యక్తిత్వానికి ఉండే లక్షణాలు ఇలా ఉండాలి అని ఎక్కడా ఉండదు. మనం ప్రవర్తించే తీరు, మన నిజమైన రూపం ఏది అంటే మనం ప్రవర్తించే విధానం. దీన్ని ఎప్పుడైతే ఉన్నతంగా మనం మలుచుకుంటూ ఉంటామో, కష్టాలు వచ్చినప్పుడు కరిగిపోకుండా తోటివారికి చేయూతను అందివ్వడం, ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలను అందిపుచ్చుకోవడం, ఎలాంటి వ్యక్తిత్వాన్ని ఎదుటివాళ్ళు కలిగి ఉన్నారు అని కాకుండా ఎలాంటి వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకొని అమలు చేస్తున్నాము, ఈ విషయాలను ఎవరైతే సమర్థవంతంగా అనుసరిస్తూ ఉంటారో వారి జీవితం ఉత్ప్రేరకంగా ఉంటుంది, ఎదుటివాళ్ళు ఆచరించేలా ఉంటుంది, శభాషని ప్రశంసలను ఇస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట, రామ్ రహీమ్. ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన, సుశీలతో కలిసి పాడిన ఈ గీతం వినండి. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట, ప్రేమం. ఈ సినిమా కోసం రాజేష్ మురుగేశన్ సంగీత సారథ్యంలో, పూర్ణాచారి సాహిత్యాన్ని నరేష్ అయ్యర్ పాడగ వింటారు.

బంగారు తిమ్మరాజు సినిమా కోసం జేసుదాసు పాడిన ఆరుద్ర సాహిత్యం సంగీతం ఎస్పి కోదండపాణి.

సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమలు. ఈనాటి కార్యక్రమంలో చిరుధాన్యాల విత్తనోత్పత్తిలో రైతులు శ్రద్ధ పెట్టాల్సిన ప్రధాన అంశాలు అంశంపై విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ అనురాధ గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో శ్రీ సిహెచ్ వెంకట రమేష్ గారు అందించే వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 విజయవాడ కేంద్రం నుంచి వికాస్ భారత్. 8:00 స్వరమాలకు తెలుగు సినిమా పాటలు. 8:15 టూ టే ఇన్ పార్లమెంట్. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 8:40 తెలుగు సినిమా పాట. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వైలెన్ వింటారు. మృదంగం శ్రీ మావుడూరు సూర్య ప్రసాద్ గారు. 10:45 ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. రేపటి ప్రసారంలో కొన్ని ముఖ్య అంశాలు. 6:00 దేశభక్తి గీతం. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా బృందగానం రచన రాయప్రోలు సుబ్బారావు. సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6:10 భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో అన్నమాచార్య కృత నరసింహ సంకీర్తనలు వింటారు. చింతన 6:30 రేపటి కార్యక్రమంలో శ్రీ పెద్దిరెడ్ల కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ఎల్లినో రైతు సోదరులకు కొన్ని జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం వింటారు. ప్రసార విశేషాలు 7:00 ఉదయ సంబిరాలు. రేపటి నేటి మాటలో పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి అంశం. భారత జాతీయోద్యమ నాయకులు సురేంద్రనాథ్ బెనర్జీ వర్ధంతి అంశం వింటారు. తర్వాత క్యూ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ ద్విభాషం రాజేశ్వర గారు. నిర్వహణ శ్రీ బేతారామ సూర్య ప్రకాశరావు గారు. తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు సమాచార వాణి తదితర అంశాలు ఉంటాయి. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ శ్రీ వరప్రసాద్ గారిచే ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:35 కర్ణాటక సంగీతం. రేపు డాక్టర్ ప్రపంచం సీతారాం వేణువు ప్రసారమవుతుంది. వైలన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి. మృదంగం సహకారం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి గారు. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రత్యేక కార్యక్రమం. డిజిటల్ అరెస్ట్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి శ్రీ అనంత్. విశ్లేషకులు పరిచయకర్త కేరాణి. 10:30 పాటల పల్లకి. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 1960-1990 మధ్యకాలంలో మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:10 1:30 వాణిజ్య ప్రకటనలు. 1:33 ముత్యాల ముంగిళ్ళు. రేపటి కార్యక్రమంలో మిద్దె తోటల నిర్వహణ మరియు యాజమాన్యం అంశంపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివగారి ప్రసంగం ఉంటుంది. 2:30 వాతావరణ వివరాలు. 2:31 జానపద రంజని కార్యక్రమంలో రేపు శ్రీ మిరియాల రతన్రాజు బృందం జానపద గీతాలు వింటారు. వంతలు ఎం ఉమా మహేశ్వరి, ఎం మిరియాలమ్మ, వి సాయికృష్ణ.

0: వై వెంకటేష్. తర్వాత అమ్మవారి జోలపాటలు మంగళహారతి. గరగ నృత్యం శ్రీ మడికి నాగేశ్వర బృందంచే ఉంటుంది. రేపు సాయంకాలం ప్రసారంలో 5 గంటలకు యువవాణి, 5:30 సంధ్యారాగాలు. ఉద్యోగ సమాచారం 5:55 జీ పద్మచే ఉంటుంది. 6 గంటలకు సమాచార వాణి, 6:10 ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరం. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 పల్లె సీమలు. 7:45 వికాస భారతి. 8:00 స్వరమాలిక. 8:15 ఒడిశా పూర్లో జరిగే విశేషాలు. 8:30 తెలుగులో వార్తలు. స్పాట్లైట్ 9:15. 10:00 జానపద జాతీయ జానపద లలిత సంగీత జాతీయ కార్యక్రమంలో భరవి కాలే లైట్ మరాఠీ భాగవతారు చే కార్యక్రమం. పంజాబీ
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయాలు కలిగించడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 41 నిత్యావసర సరుకుల ధరలను ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా రోజూ పర్యవేక్షిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్కు చెప్పింది. 2026 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. చర్చ అనంతరం రాజ్యసభ ఈ బిల్లును లోక్సభకు తిప్పి పంపింది. సోమవారం నాడే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. 1956 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచనున్నారు. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తితో కలుపుకుని ఈ సంఖ్య 38కి పెరుగుతుంది. రాజ్యసభలో చర్చకు సమాధానమిస్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, నరేంద్ర మోదీ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో పనిచేస్తోందని చెప్పారు. దేశ ప్రజలు ప్రతి రంగంలోనూ సంస్కరణలు చూస్తున్నారని, ఈ చట్టం కూడా అటువంటి న్యాయ సంస్కరణలో భాగమేనని మేఘ్వాల్ చెప్పారు.
2: న్యాయపాలికే బడతే కార్యభార్ న్యాయక్ విషయం కి బదల్తే ప్రకృతి ఉభరతే కాన్స్టిట్యూషనల్ లీగల్ ఇంటర్ప్రిటేషన్ కే నయే సవాలో కో ధ్యాన్ మే రఖకర్ మాననీయ సుప్రీం కోర్ట్ మే న్యాయాధీశో కి సంఖ్యా బఢానా ఏక సమయ కి మాంగ్ ఔర్ సమయానుకూల్ సుధార్ భీ హై జిస్మే సంవైధానిక పీఠో కే అధిక గఠన్ కి ఆవశ్యకతా భీ ఏక ప్రముఖ పహలు హై.
1: సుప్రీంకోర్టులో సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరిచి అవసరానికి తగ్గినట్లుగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్యను క్రమం తప్పకుండా పెంచుతున్నామని ఆయన చెప్పారు. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న పనిభారం, మారుతున్న చట్టపరమైన అంశాల దృష్ట్యా న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం ప్రస్తుత తరుణంలో అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ సభ్యుడు వివేక్ తన్ఖా న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఆర్డినెన్స్ తేవడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో 95,000 కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. చర్చలో పాల్గొన్న బీజేపీ సభ్యురాలు సంగీత యాదవ్ ఈ బిల్లును చారిత్రాత్మకమైన దూరదృష్టి గల ముందడుగుగా అభివర్ణించారు. దశాబ్దానికి పైగా పెండింగ్లో ఉన్న కేసును ప్రస్తావిస్తూ పౌరులకు సులభంగా సమర్థవంతమైన న్యాయం అందించేందుకు బిల్లు దోహదపడుతుందని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామి, డిఎంకే సభ్యుడు ఆర్ గిరిరాజన్, బిజు జనతాదళ్ సభ్యుడు డాక్టర్ శాస్మిత్ మిత్రా, వైఎస్ఆర్సీపీ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి, అన్నాడీఎంకే సభ్యుడు ఐఎస్ ఇన్బదురై, శివసేన సభ్యురాలు డాక్టర్ జ్యోతి ఎన్ వాఘమారే తదితరులు బిల్లుకు మద్దతు తెలిపారు. బిల్లును లోక్సభకు తిరిగి పంపిన తర్వాత ప్రత్యేక ప్రస్తావన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పలువురు సభ్యులు ప్రజా సంక్షేమ సమస్యల గురించి ప్రస్తావించారు. అనంతరం రాజ్యసభను రేపు ఉదయం 11:00 వాయిదా వేశారు. సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026 ఆమోదించిన అనంతరం లోక్సభ కూడా రేపటికి వాయిదా పడింది. మొదటి వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:00 సభ సమావేశమైనప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించి సాక్ష్యాధారాల చట్టాన్ని ఆధునికీకరించడం, ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలు తీర్చడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం. ప్రతిపక్షాల ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. సభలో ప్రతిపక్ష సభ్యులు నిరంతరం అంతరాయం కలిగిస్తుండడంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన

అంటూ పార్లమెంట్ పనిచేయాలని ప్రతిపక్షాలు కోరుకోవడలేదని, కావాలని అంతరాయం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. బిల్లులపై చర్చల కోసం తగిన సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్షాలు సహకరించలేదని, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ సమాజ్వాదీ పార్టీలు శ్రీరాముడిని వ్యతిరేకించి అవమానించాయని, అయోధ్యలో రామాలయ నిర్మాణంపై నిరసన తెలిపాయని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీలు దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి సమావేశమవుతుంది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో తెలియజేశారు. హానికరమైన కంటెంట్, సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని రిజిజు చెప్పారు. 2023 డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం ద్వారా ఆన్లైన్లో పిల్లల గోప్యతకు పటిష్టమైన రక్షణ కల్పించామని, పిల్లల వ్యక్తిగత డేటా సేకరించేందుకు తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తుందని ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 579 ధరల పర్యవేక్షణ కేంద్రాల ద్వారా 41 రకాల ఆహార ధాన్యాలు, వస్తువుల రోజువారీ ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ లోక్సభలో తెలియజేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆ పరిణామాలను అంచనా వేసి తగిన నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం 7 ఎంపవర్డ్ గ్రూప్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరాలు సాధించిన రికార్డు స్థాయి 3,765 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి, ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉండడం వల్ల పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు కలిగించినప్పటికీ తృణధాన్యాలు, పప్పు ధాన్యాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నాయని మంత్రి చెప్పారు. ఇంధన ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ముప్పు వాటిల్లకుండా వినియోగదారులను కాపాడేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. రసాయనాలు ఎరువుల మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫికీ సహకారంతో న్యూఢిల్లీలో ఈ నెల 7వ తేదీ నుంచి ఇండియా మెడికల్ డివైసెస్ 2026 కాంక్లేవ్ 9వ సంచిక నిర్వహిస్తుంది. రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈ సదస్సును ప్రారంభిస్తారు. 2వ రోజు ఆత్మ నిర్భర్ మెడ్టెక్, వికసిత్ భారత్ వైపు భారత్ ప్రయాణాన్ని వేగవంతం చేయడం అనే అంశంపైన రసాయనాలు ఎరువుల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్యోపన్యాసం చేస్తారు. దేశంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఒక చర్య చేపట్టాయి. ప్రతి నియోజకవర్గంలో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలియజేసింది. లోక్సభలో ఈరోజు లిఖితపూర్వక సమాధానమిస్తూ కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వివరాలు వెల్లడించారు. దేశంలోని మొత్తం 543 లోక్సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం 515 నియోజకవర్గాలు పాస్పోర్ట్ సేవా కేంద్రం లేదా పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం పరిధిలోకి వస్తున్నాయని ఆయన చెప్పారు. మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుకు తగిన స్థలాన్ని గుర్తించడం, సివిల్ ఎలక్ట్రికల్ పనులు పూర్తి చేయడం, ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ద్వారా సాంకేతిక సదుపాయాలు కల్పించడం వంటి పలు అంశాలపైన ప్రక్రియ పూర్తవుతోందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపైన తిరుగులేని చర్యలు తీసుకోవాలని మన దేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. అలాగే చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని కూడా స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యోమి ఇస్తషాల్ చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. 2019 ఆగస్టు 5వ తేదీన చేసిన రాజ్యాంగపరమైన మార్పులు పూర్తిగా భారత్ అంతర్గత విషయమని, ఈ నిర్ణయాలు ఆ ప్రాంత ప్రజలకు అపూర్వమైన సామాజిక ఆర్థిక అభివృద్ధిని అందించాయని ఆయన పేర్కొన్నారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన తప్పుడు ప్రచారాలతో అంతర్జాతీయ దృష్టిని మరల్చాలని చూస్తోందని, తన మానవ హక్కుల రికార్డును, ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్న తన నిజస్వరూపాన్ని దాచేందుకు కుతంత్రాలు పన్నుతోందని జైస్వాల్ వ్యాఖ్యానించారు. సౌత్ కొరియాలోని అసాన్లో జరుగుతున్న కొరియా మాస్టర్స్

ఫైనల్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్లో ఏడుగురు భారత ఆటగాళ్లు రెండో రౌండ్కు దూసుకెళ్లగా పురుషుల సింగిల్స్లో బరికిలోకి దిగిన ఆరుగురు షట్లర్లు తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. పురుషుల సింగిల్స్లో మాజీ ప్రపంచ నెంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్, రౌనక్ చహాన్, సనీ దయానంద్, తరుణ్ మన్నేపల్లి అందరూ తొలి రౌండ్లోనే పరాజయపాలయ్యారు. విశేషాలు మరొకసారి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అంతరాయాలు కలిగించడంపై మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణ హోమం నిలుపు చేయాలని మన దేశం పాకిస్తాన్కు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: న్యాయమూర్తుల సంఖ్య పెంచే సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అంతరాయాలు కలిగించడంపై మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మారణహోమం నిలుపు చేయాలని మన దేశం పాకిస్తాన్కు స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
1: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: కార్యక్రమంలో చిరుధాన్యాల విత్తనోత్పత్తిలో రైతులు శ్రద్ధ పెట్టాల్సిన ప్రధాన అంశాలు ఈ విషయమై విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ అనురాధ గారి ప్రసంగం వింటారు ఇప్పుడు.
1: మీరందరూ చిరుధాన్యాల గురించి వినే ఉంటారు. కారణం ఏదైనా కావచ్చు, మధుమేహం వంటి రోగాలు బారిన పడిన వారు కావచ్చు, లేదా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించిన వారు కావచ్చు. వీరందరూ కూడా ఇప్పుడు చిరుధాన్యాలు తినేందుకు మొగ్గు చూపుతున్నారు. చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, లేదా వాటినే మనం మన వైపు గంట్లు అని కూడా అంటాము. అలానే రాగులు మన వైపును మనం చోడి అని పిలుచుకుంటాము. అంతేకాకుండా కొర్రలు, సామలు, ఆరికలు, ఊదలు, వరిగలు, అలానే ఈ మధ్యకాలంలో అండుకొర్రలు కూడా, ఈ పంటలన్నింటినీ కలిపి మనం మన వాడుక భాషలో చిరుధాన్యాలు అని పేర్కొంటాం అన్నమాట. మన ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా చోళ్ళు, సామలు, అలానే కొంతమేర కొర్రలు, గంట్లు, అక్కడక్కడ జొన్నలు కూడా పండిస్తుంటాము. మరి ముఖ్యంగా మనం గిరిజన ప్రాంతాలు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఈ మధ్య కాలంలో నేను గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరిగింది, అక్కడ రైతులతో మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ రైతులు ఎక్కువగా మనకి చోడి అలానే సామ కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే చోడిలో కనుక మనం చూసుకున్నట్లయితే పెద్ద చోడి అలానే చిన్న చోడి, సామలో ఎక్కువగా పెద్ద సామ ఎక్కువగా పండిస్తున్నారన్నమాట. అయితే నేను వారితో మాట్లాడినప్పుడు ఈ తరం రైతుల్ని నేను, మీరు ఎలా విత్తనోత్పత్తి చేసుకుంటున్నారు, అంటే ఈ వంగడాలు ఇప్పుడు కాదు కదా, మీ తాతల నాటి వంగడాలు కదా, ఇవి ఎలా మీరు ఈ విత్తనోత్పత్తి చేసుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, మామూలుగానే పెద్ద చోడి చిన్న చోడి కలిపి పొలంలో వెదజల్లేస్తారనమాట. పంట కోతకు వచ్చేటప్పుడు మనకు ముందుగా చిన్న చోడి మనకి పంటకు చేతికి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చిన్న చోడిని మన పంటను కోసేసి ఆ కోసిన పంటలోని కొంతమేర వాళ్ళు ఏమో విత్తనంగా దాచుకుంటారనమాట నూర్పుడి చేసిన తర్వాత. అలాగే తర్వాత పెద్ద చోడి కూడా కోసిన తర్వాత నూర్పుడి చేసి అందులోనే కొంతమేర భాగాన్ని వాళ్ళు విత్తనంగా దాచుకుంటున్నారు. ఇదేంటి ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు కదా అని అందులోని పెద్దవారు ఉంటే పెద్దవారిని నేను అడిగితే, మీరు కూడా ఇలాగే చేసేవారా, మీరు కూడా ఇలాగే పండించేవారా అని అడిగితే వారేం చెప్పారంటే, మేము పండించేటప్పుడు ఏం చేసేవారు అంటే అందులోని పెద్ద వెన్నులు ఉన్నవి, మంచిగా ఉన్నవి, ఆరోగ్యంగా ఉన్న వెన్నుల్ని, ముద్దగా ఉన్న వెన్నుల్ని తీసుకొని వేరేగా నూర్చి వాటిని మేము విత్తనంగా వాడేవాళ్ళమమ్మా, ఇప్పుడు కాలం పిల్లలకు సమయం లేక వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అన్నారు. కానీ విత్తనోత్పత్తికి సమయంతో అసలు మనకు పనే లేదు, కొంచెం శ్రద్ధ వహించాలంతే. మరి గిరిజన ప్రాంతాల్లోనే అలాగే అయితే, మరి మన పల్లం ప్రాంతంలో అయితే ఇంకా మరి మనం ఆలోచించనే అవసరం లేదు. వీరందరూ కూడా దుకాణాల మీద ఆధారపడిపోతున్నారు. పూర్వకాలంలో ఎవరు విత్తనం వారు కట్టుకునేవారు, కానీ ఇప్పుడు రాను ఎలాంటి అలవాటు అయిపోయిందంటే విత్తనాలు అమ్మే దుకాణాల మీద బాగా ఆధారపడిపోతున్నారు. ఈ సంవత్సరం చాలామంది రైతులు మా వద్దకు వచ్చి విత్తనాన్ని కొనుగోలు చేసుకున్నారు. కానీ మేము ఎంతమందికి మాత్రం ఇవ్వగలం, మా దగ్గర విత్తనం ఉన్నంత వరకు మాత్రమే ఇవ్వగలం

ఇక ఆపై వచ్చిన వారికి మేము ఏమీ సహాయం చేయలేకపోయాం, ఖాళీ చేతులు చూపించడం తప్ప. వారు వచ్చి, నిరుడు మీ దగ్గరే విత్తనం తీసుకున్నామండి, చోడు విత్తనం కొనుక్కున్నామండి, ఆ పంట మాకు బాగా దిగుబడి వచ్చింది, అందుకే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము అని అడిగినా కూడా మేమేం చెప్పగలం? మేమేమి సహాయం చేయలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు మరి మీరు మీ విత్తనాన్ని మీరు కట్టుకోవాల్సింది కదా. చోడు విత్తనం కట్టడం చాలా సులువు అని వారికి చెప్పి పంపించాము, అయినా ప్రయోజనం ఉండకపోతుంది. మరి ఇప్పుడు వారు ఏదో ఒక దుకాణానికి వెళ్ళి అక్కడ విత్తనం కొనుక్కొని అప్పుడు పొలంలో వేసిన తర్వాత కనీసం ఒక 4 నెలలు పడుతుంది ఆ పంట వాళ్ళకి చేతికి వచ్చే సమయానికి. అప్పుడు ఆ విత్తనం ఎలాంటిదో వాళ్ళు తెలుసుకుంటారు, అప్పటికి ఆ కాలం అంతా కూడా అయిపోతుంది. దాని బదులు ఎవరి విత్తనం వాళ్ళు కనుక కట్టుకున్నట్లయితే చాలా మంచిది. మనకందరికీ తెలిసిందే విత్తు కొద్దీ పంట అనే విషయం. అందుకే విత్తనాన్ని మనం ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు. ప్రభుత్వ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ లేక మాలాంటి వ్యవసాయ పరిశోధన స్థానాల్లో లేదా కృషి విజ్ఞాన కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. ఒకవేళ అక్కడ మీకు ఎక్కడ కూడా ఆ విత్తనం దొరకకపోతే నమ్మకమైన ప్రైవేటు సంస్థల నుండి కొనుక్కోవచ్చును. మీరు చోడు విత్తనాలు కనుక కొనదలుచుకున్నట్లయితే వ్యవసాయ పరిశోధన స్థానం విజయనగరం, అలానే వ్యవసాయ పరిశోధన స్థానం పెరుమాళ్ళపల్లి, ఈ 2 చోట్ల మీకు లభ్యమవుతాయి. అలాగనే మీకు కృషి విజ్ఞాన కేంద్రం కొండంపూడి వారిని కూడా మీరు సంప్రదించవచ్చును. అలానే కృషి విజ్ఞాన కేంద్రం ఆమదలవలస వారిని కూడా సంప్రదించవచ్చును. అదే కొర్రలు కొరకు అయితే కనుక మీకు కొర్రలు అలాగే జొన్నలు కూడా మీకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వారి వద్ద మీకు లభ్యమవుతాయి. అదే కనుక మీకు సజ్జలు కావాలనుకుంటే కనుక వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపురం వారిని మీరు సంప్రదించవలసి ఉంటుంది. ఇప్పుడిప్పుడు వ్యవసాయ శాఖ వారు కూడా చోడు పండించే రైతులకు ఉచితంగా కానీ లేదా 50% రాయితీ మీద కానీ మేలైన వంగడాల చోడు విత్తనాలని ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలలో కూడా మనకు ఎంతో కొంత ఈ చోడు విత్తనాలు లభిస్తున్నాయి. వీరి వద్ద నుండి కూడా మీరు ధృవీకరించిన విత్తనం మీరు పొందవచ్చును. ఆసక్తి కలిగిన రైతులు చిరుధాన్యాల విత్తనోత్పత్తి చేపట్టదలుచుకున్నప్పుడు లేదా ఇతరుల మీద లేక దుకాణాల మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చోడి, సామ, కొర్రలు విత్తనోత్పత్తి చేపట్టవచ్చును. కొద్దిపాటి మెలకులతో మేలైన విత్తనాన్ని పొందవచ్చును. ఇప్పుడు మనం ముందుగా చోడి విత్తనోత్పత్తి గురించి తెలుసుకుందాం. ముందుగా ఏ రకం వేయదలుచుకున్నామో నిర్ధారించుకోవాలి. ముద్దగా ఉన్న చోడ లేక విడిగా ఉన్న చోడ? సరే, ముద్దగా ఉన్న చోడే వేసుకుందాం అనుకున్నాం. మరి అందులో ఏ రకం వేసుకోవాలి? ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లోని పండించడానికి గాను అనేక మేలైన వంగడాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉదాహరణకు వేగావతి, గోస్తని, తిరుమల అనే రకాలు మనం చూసుకున్నట్లయితే 120 రోజుల కాలపరిమితి కలిగి ఎకరానికి 14 నుంచి 16 క్వింటాలు మనకి ఎకరానికి దిగుబడినిస్తాయి. ఇంద్రావతి అనే రకం 110 రోజుల కాలపరిమితి కలిగి 12 నుంచి 14 క్వింటాలు ఎకరానికి దిగుబడినిస్తుంది. దీనిలో కాల్షియం, ఐరన్, జింక్ శాతం కూడా ఎక్కువగా ఉన్నాయి. రకం నిర్ధారణ తర్వాత మామూలుగా తమ కొరకు విత్తనం పండించుకునేవారైతే మేలైన విత్తనాలను అంటే బ్రీడరు లేదా మూల విత్తనం లేదా ధృవీకరించిన విత్తనం ఏదైనా కొనుగోలు చేసుకోవచ్చును. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు కానీ లేదా మరి ఏ సంస్థకైనా సరే కానీ లేదా ప్రైవేట్గా కానీ మీరు గనక విత్తనం అమ్ముకోవడానికి కోసమని ధృవీకరించిన విత్తనం విత్తనాభివృద్ధి చేయదలుచుకున్నట్లయితే గనక మీరు అప్పుడు ముందుగా చెప్పుకున్న విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానంలో కానీ అంటే ఇప్పుడు మీరు వేగావతి, ఇంద్రావతి, గోస్తని, సువర్ణముఖి వంటి చోడి రకాలు కనుక వేసుకోవాలనుకుంటే మీరు విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం వారిని సంప్రదించాలి. అక్కడ మీకు బ్రీడర్ విత్తనం, మూల విత్తనం లభ్యమవుతుంది. అయితే ఇందుకు మీరు జూన్, జూలైలో కాకుండా ముందుగానే ఏప్రిల్, మేలో సంప్రదించుకున్నట్లయితే మీకు అవసరమైన విత్తనం లభ్యమవుతుంది. అయితే తర్వాత నేలల ఎంపిక ఎంతో ముఖ్యం. కేవలం విత్తనోత్పత్తి చేపట్టదలుచుకున్నప్పుడు నీరు సదుపాయం కలిగిన నేలలు అయితే మంచిది, లేకపోతే కనీసం మురుగునీరు బయటకు పంపే సదుపాయం కలిగిన నేల ఉండాలి. నీరు నిలవ ఉంటే గనక చోడి పంట సరిగ్గా రాదు, అలానే ఆమ్ల క్షార స్వభావం కలిగిన నేలలు పనికిరావు. ఇంకొక ముఖ్య విషయం, మీరు ఎంచుకున్న పొలంలో ఇదివరకు వేసిన పంట ఏమిటి అని మీరు చూసుకోవాలి. ఒకవేళ మునిపటి పంట కూడా చోడు వేసుకున్నట్లయితే అప్పుడు ఏ రకం వేశారు అని ఆలోచించుకోవాలి. అది గమనించుకోవాలి మనం. మీరు మీ విత్తనాన్ని అంతకుముందు వాడారా లేక ఇప్పుడు కొత్త వంగడం అయిన వేగావతి రకం వేద్దాం అనుకుంటున్నట్లయితే ఆ పొలం మనకి మరి పనికిరాదన్నమాట. అంటే రకం మార్పిడి ఉండకూడదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంతకుముందు పంట మార్పిడి జరిగినట్లయితే అలాంటి పొలంలో

మీరు నిరభ్యంతరంగా వేసుకోవచ్చును. అంతేగాని అదే పంట వేసినట్లయితే ఏ రకం వేశారు అనేది గమనించుకోవాలి. వేరే రకం వేసినట్లయితే ఆ పొలం పనికిరాదు అని మీరు గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇప్పుడు వేయబోయే రకం అంతకుముందు వేసిన రకం ఒకటే అయినట్లయితే అప్పుడు కూడా మీరు అంతకుముందు ఆ రకాన్ని పండించేటప్పుడు తగు చర్యలు తీసుకున్నారా లేదా, కేలీలు ఎరివేత చేశారా లేదా అలాంటివి కూడా మీరు తెలుసుకోవాలి. కలుపు లేకుండా అదే రకాన్ని పండించినట్లయితే అప్పుడు ఆ పొలం మీరు చక్కగా పండించుకోవడానికి ఉపయోగించుకోవచ్చును. అయితే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు విత్తబోయే అంటే పొలం చుట్టూ 3 మీటర్ల దూరంలో మరి ఏ పంట వేస్తున్నారు అనేది చూసుకోవాలి. వేరే పంట మార్పిడి ఉంటే మరేం పర్వాలేదు, అదే గనక చోడి పంట వేసినట్లయితే ఏ రకం వేస్తున్నారు అనేది కూడా మీరు గమనించుకోవాలి. రకం మారినట్లయితే గనక మనకి పరపరాగ సంపర్కం జరిగి ఎంతో కొంత కేలీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనాభివృద్ధి సంస్థ వారు ఇలాంటి పొలాన్ని వారు ఒప్పుకోరన్నమాట. ఇక్కడ రైతు సోదరులు మనం ఏం గుర్తుంచుకోవాలంటే చోడిలో ఒక రకానికి మరొక రకానికి వేర్పాటు దూరం కనీసం 3 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వలన మనం ఆ రకం యొక్క జన్యు స్వచ్ఛతను కాపాడిన వారం అవుతామన్నమాట. పొలంలో విత్తనం నాటేందుకు 1 వారం రోజుల ముందు మనం మొలక శాతం కట్టుకోవాలి. సాధారణంగా విత్తనంతో పాటే మనకి ఇచ్చే లేబుల్ మీద మొలక శాతం రాసి ఉంటుంది. అయినా కూడా మీరు ఒకసారి మొలక శాతం కట్టుకోవడం మంచిది. మొలక శాతం కట్టడం చాలా తేలిక. మీరు 100 విత్తనాలు అంటే 100 చోడి విత్తనాలను లెక్కబెట్టి వాటిని ఒక కాగితం పైన కానీ లేదా మీరు ఒక ప్లేట్లో నీరు వేసి అందులో ఒక గుడ్డ ముంచి అందులో వేరువేరుగా 100 విత్తనాలను పెట్టి 24 గంటల తర్వాత అంటే నీరు ఆరిపోకుండా మరి చూసుకొని 24 గంటల తర్వాత మీరు లెక్క కట్టినట్లయితే, ఉదాహరణకు మీకు 75 విత్తనాలు గనక మీకు మొలక వచ్చినట్లయితే అది 75% అని అర్థం. మనం ఈ చోడి పంటలో మనం చూసుకున్నట్లయితే, చోడి పంటే కాదు కొర్రలు సజ్జలు వీటిల్లో కూడా మనం చూసుకున్నట్లయితే మొలక శాతం కనీసం 75% ఉండాలి. అలా లేకుంటే ఏంటంటే పొలంలో మొక్కల సాంద్రత తగ్గి ఆశించినంత మనకి దిగుబడులు ఉండవన్నమాట. మరొక విషయం, పండించే చోడి వంగడ యొక్క గుణగణాలు కూడా మనకు బాగా తెలిసి ఉండాలి. ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ఎక్కడైతే విత్తనం కొంటున్నారో అక్కడే అడిగినట్లయితే వారు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. మరి మామూలు పంట మనం ఎలా వేసుకుంటామో ఎలా విత్తుకుంటామో అలాగే విత్తనోత్పత్తికి కూడా విత్తుకోవాలి. నారు పోసి కానీ లేదా నేరుగా వరుసల్లో కానీ విత్తుకోవాలి. సరైన సమయానికి నాట్లు వేసుకోవాలి. అలానే ఎరువు యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం, అంతేకాకుండా చీడపీడల యాజమాన్యం కూడా మనం సరిగ్గా చేపట్టాలన్నమాట. అప్పుడే మనకేమవుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుందని మనకు తెలుసు. అంతేకాకుండా మనకి ఆరోగ్యవంతమైన విత్తనం కూడా వస్తుందన్నమాట. అయితే మామూలు పంట పండించేటప్పటికి విత్తనోత్పత్తికి మనకి ఒక తేడా ఉంది. అదేంటంటే పొలంలో చోడి విత్తనం వేయకముందుపే విత్తన ధృవీకరణ సంస్థకు మనం ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి. అప్పుడు మీరు పండించే విత్తనం ధృవీకరించబడుతుంది అన్నమాట. తగినంత రుసుము వారికి డీడీ రూపంలో చెల్లించుకోవాలి. వారు ముందుగా వచ్చి మీరు విత్తనోత్పత్తి చేపట్టబోయే పొలాన్ని చూసి ఖరారు చేస్తారు. అంటే అంతకుముందు చెప్పుకున్నాం కదా, 3 మీటర్ల వేర్పాటు దూరం ఉండాలి, అలానే పంట మార్పిడి ఉండాలి, ఇలాంటివన్నీ ఉన్నట్లయితే మీకు నిరభ్యంతరంగా మీరు ఆ పొలంలో వేసుకోవచ్చు. వాళ్ళు అంతేకాకుండా మీరు వేసుకున్న విత్తనం ఎలాంటిది దాని ట్యాగ్తో సహా వాళ్ళు చూస్తారన్నమాట. చోడి పంట కాలంలో మూల విత్తనంకు కానీ ధృవీకరించిన విత్తనంకు కానీ వారు 2-3 సార్లు మనకి తనిఖీలు చేస్తారన్నమాట. అంటే పొలంలో తనిఖీలు చేస్తారు. అంటే వీరు కేరీలన్నీ ఏరివేరేస్తారా లేదా, పొలం ఎలా ఉంది, అంతా జన్యు స్వచ్ఛత ఉందా లేదా అనేది చూస్తారన్నమాట. పొలంలో కేలీలు ఉన్నట్లయితే వాటిని తీసివేయమని చెప్తారు. అప్పుడు మీరు సంకోచించకుండా వాటిని ఏరిపారేయాలి. అప్పుడే మీ విత్తనం ధృవీకరించబడుతుంది. చోడిలో కేలీలను మీరు తేలికగా గుర్తించవచ్చును. మీరు ఎంచుకున్న రకం గుణగణాలు మీరు పండిస్తున్నప్పుడు ఉన్నాయో లేదో మీరు చూసుకోవాలి అంతే. మీరు దీర్ఘకాలిక రకాలైన బేగావతి, గోస్తని, తిరుమల, గౌతమి, ఇంద్రావతి రకాలు వేసినప్పుడు ఏవైనా మొక్కలు మీకు స్వల్పకాలంలో కనుక పుష్పించినట్లయితే వాటిని మీరు ఏరిపారేయాలి. అలానే ఇంద్రావతి, తిరుమల అనే రకాలు మీకు మొడిమల వద్ద ఎలా ఉంటుందంటే, అంతేకాకుండా పుష్పగుచ్చం దగ్గర కూడాను మీకు ఊదారంగు ఉంటుందన్నమాట. ఆ ఊదారంగు లేకుండా ఉన్న మొక్కల్ని మీరు ఏర్పారివేయాలి. అదే గనక మీరు వేగావతి, గోస్తని, గౌతమి అనే రకాల్లో మీరు చేపట్టదలిచినట్లయితే వాటిలో ఊదారంగు కనిపించిన మొక్కలు మీరు ఏర్పారేయాలి. ఇలా చేసినట్లయితే మీకు జన్యు స్వచ్ఛత కలిగి ఉంటుందన్నమాట. పుష్పించే

0: ఇచ్చేటప్పుడు కానీ పక్వం దశలో కానీ మీరు వేగావతి, గోస్తని పంట రకాలు ముద్దగా ఉంటాయి మీరు చూసినట్లయితే. అలా కాకుండా విచ్చుకున్న రకాలు కనుక మీకు కనిపించినట్లయితే వాటిని కూడా ఏర్పారేయాలి. పుష్పించే దశలో మరియు పక్వం దశలో తప్పకుండా మీకు ఈ పొలం యొక్క ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి. ఆ తర్వాత పంట కోసి నూర్పిడి చేసిన అనంతరం కూడా విత్తనం ధృవీకరించేవారు. ఆ విత్తనంలో పంట యొక్క అవశేషాలు ఎన్ని ఉన్నాయో కూడా చూస్తారు. అలానే ఇతరత్ర పంట విత్తనాలు లేదా కలుపు విత్తనాలు ఎన్ని ఉన్నాయో కూడా లెక్కిస్తారు. మనం చోడి పంటలో పంట యొక్క అవశేషాలు 2% కంటే ఎక్కువ ఉండకూడదు. భౌతిక స్వచ్ఛత 97% ఉండాలి. అలానే మూల విత్తనం కనుక మనం పండించదలుచుకున్నట్లయితే ఇతర పంటల విత్తనాలు 10కి మించకూడదు అన్నమాట. అలానే కలుపు విత్తనాలు కూడా 10కి మించకూడదు. అదే కనుక ధృవీకరించబడే విత్తనం కనుక మీరు పండించదలుచుకున్నట్లయితే కొంత వెసులుబాటు ఉంటుంది. వేరే విత్తనాలు కానీ, అంటే వేరే పంట విత్తనాలు కానీ లేదా కలుపు విత్తనాలు కానీ 20కు మించకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది, తేమ శాతం. ఈ రెండిట్లోనే కూడా మనకి 12% కంటే మనకి తేమ శాతం మించరాదన్నమాట. అప్పుడే ఆ విత్తనాలు ధృవీకరించబడతాయి. కొర్ర పంటలో, సామ పంటలో, అలాగే గంటి పంటలోని సూటి రకాలు ఉంటాయి కదా, వాటిలో కూడా ఇదే మాదిరిగా మనం విత్తనోత్పత్తి చేసుకోవాలి. వేయబోయే రకాల యొక్క గుణగుణాలు తెలిస్తే కనుక మనకి ఇదంతా తేలికైపోతుంది. చోడి, కొర్ర, సామ లేక గంటి పంటల్లో విత్తనోత్పత్తి చేసేటప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది కేలీల ఎరువేత. ఒక మొక్క కదా పర్వాలేదులే అని అనుకోకూడదు. అలా గనక మనం ఒక మొక్కను వదిలేస్తే మరుసటి కాలంలో మనకి 500 నుండి 1000 మొక్కలు కేలీలు వస్తాయన్నమాట. అందుకే మనం ఆయా రకం తప్పితే వేరే ఏ మొక్కలు కనిపించినా సరే మనం ఏర్పారేయాలి. ఈ కేలీల ఎరువేత సాకీ దశలో కానీ, పూత దశలో కానీ మరియు పక్వ దశలో కూడా మనం చేసుకోవాలి. ధృవీకరించబడిన విత్తనం అమ్మదలుచుకున్న వారికే కాకుండా చిరుధాన్యాలు పండించే మామూలు రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, అంటే ముఖ్యంగా కేలీల ఎరువేత చేసుకున్నట్లయితే వారు మరి ఏ సంస్థల మీద విత్తనం కొరకు ఆధారపడవలసిన అవసరం లేదు. వారి విత్తనాన్ని వారే వాడుకోవచ్చు, పక్క రైతులకు కూడా ఇవ్వవచ్చును లేదా అమ్మవచ్చును. అప్పుడు చిరుధాన్యాల్లో విత్తన కొరత కూడా ఉండదు. సకాలంలో మీరు పంట కూడా విత్తుకోవచ్చును.
1: మీరింతవరకు చిరుధాన్యాల విత్తనోత్పత్తిలో రైతులు శ్రద్ధ పెట్టాల్సిన ప్రధాన అంశాలు, ఈ అంశంపై డాక్టర్ ఎన్ అనురాధ, శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం విజయనగరం వారు అందించిన ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం.

0: జానపద గీతాలు విన్నారు. వ్యవసాయ సమాచారం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారాన్ని సిహెచ్ వెంకట రమేష్ అందిస్తారు.
1: రైతు సోదర సోదరిమలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో సమగ్ర పోషకాల యాజమాన్యం అనే అంశంపై ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మనకు అందించిన వివరాలు తెలుసుకుందాం. రసాయన ఎరువులనే వాడటం వలన భూసారం, నేల ఆరోగ్యాన్ని సూచించే భూభౌతిక రసాయన జీవన పరిస్థితులన్నీ మారిపోతాయి. క్రమంగా భూసారం క్షీణించి కాలుష్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రసాయనాల వాడకం తగ్గించి ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకు సమగ్ర పోషకాల యాజమాన్యమే ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ నేపథ్యంలో రసాయన ఎరువులతో పాటు ప్రాంతీయ వనరులు, సేంద్రియ మరియు జీవన ఎరువులను సక్రమంగా వినియోగించుకోవాలి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోదగిన అంశాలు సేంద్రియ ఎరువులు, పంటల అవశేషాలు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమల వ్యర్థాలు, పచ్చిరొట్ట ఎరువులు, పప్పుజాతి పంటలు వేయటం, జీవన ఎరువులు మరియు రసాయనిక ఎరువులు. ముందుగా సేంద్రియ ఎరువుల గురించి తెలుసుకుందాం. రసాయన ఎరువులు ఒక్కటే వాడటం వల్ల వాతావరణ కాలుష్యం, భూసారం దెబ్బతినటం వంటివి జరుగుతాయి. రసాయన ఎరువులతో సేంద్రియ ఎరువులు వాడాలి. కోళ్ళ ఎరువు, వేరుశనగ చెక్క, పందిపెంట, వేపపి

0: పిండి, ఆముదం పిండి, కానుగు పిండి, వర్మీ కంపోస్ట్, మేకల ఎరువు, ఎముకల పొడి మొదలైనవన్నీ సేంద్రీయ ఎరువుల కోవకే చెందినవి. వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే, అన్ని రకాల పోషక పదార్థాలను తక్కువ పరిమాణంలో కలిగి ఉంటాయి. పోషకాలను అనగా నత్రజని, భాస్వరం, పొటాష్, వీటిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. నేలలో కరిగిన పోషకాలను కరిగేటట్లు చేసి మొక్కలకు అందుబాటులో తెస్తాయి. నేల భౌతిక స్థితిని మెరుగుపరుస్తాయి. అలాగే నేలలో సూక్ష్మజీవుల సంఖ్యను పెంచి వాటికి జీవరసాయన చర్యలకు తోడ్పడతాయి. తరువాతి అంశం పంటల అవశేషాలు. పంట కోసిన తర్వాత మిగులు పదార్థాలైన గడ్డి, మోళ్ళు, దుబ్బులు, ఆకులు మొదలైన వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. సామాన్యంగా వీటిని కాల్చడం జరుగుతుంది. ఇలా చేయటం వలన ఎక్కువ దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఈ మిగులు పదార్థాలను నేలలో కలిగొనటం, కంపోస్ట్ తయారు చేసి నేలకు అందించడం ద్వారా భూభౌతిక రసాయనిక జీవ లక్షణాలు మెరుగుపడి భూసార స్థిరీకరణకు, తద్వారా పంట దిగుబడులు పెరగడానికి వీలవుతుంది. మిగులు పదార్థాలతో వర్మి కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. అలాగే వ్యవసాయ సంబంధిత పరిశ్రమ వ్యర్థాల గురించి తెలుసుకుందాం. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలైన వరి పొట్టు, ప్రెస్ మడ్, పండ్లు, కూరగాయల వ్యర్థాలు, రంపపు పొట్టు, చెక్క పిండి మొదలైన వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవటం లేదు. ఇవన్నీ కూడా భూసారాన్ని పెంచి భూభౌతిక రసాయన జీవ లక్షణాలను మెరుగుపరిచి భూసారాన్ని పెంచుతాయి. అలాగే పచ్చిరొట్ట ఎరువులు. పచ్చిరొట్ట ఎరువులు సమగ్ర ఎరువుల యాజమాన్యంలో చాలా ముఖ్యమైనవి. వీటి వలన కూడా నేలకు భౌతికంగా రసాయనికంగా లాభం చేకూరుతుంది. సూక్ష్మజీవులు కూడా బాగా వృద్ధి చెంది వాటి చర్యలు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యమైన పచ్చిరొట్ట ఎరువులు పప్పుజాతికి చెందిన పెసర, అలసంద, మినుము, సోయా చిక్కుడు, అలాగే పూర్తిగా పచ్చిరొట్టగా వాడతగ్గ జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటివి అన్నమాట. పప్పుజాతికి చెందిన పచ్చిరొట్ట ఎరువులు హెక్టార్కు దాదాపు 40 నుంచి 80 కిలోల వరకు నత్రజనిని అందిస్తాయి. పెసర, అలసందలను తొలకరలో వేసుకొని గింజలను కోసి రొట్టను నేలలో కలిగిదండుకోవాలి. పెసర, అలసంద, మినుము, సోయా చిక్కుళ్లను ఖరీఫ్లో పంటగా వేసుకొని కాయలు కోసుకున్నాక మిగిలిన పంట భాగాలను రబీ పంటకు పచ్చిరొట్ట ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. కేవలం పచ్చిరొట్ట కోసమే ఉపయోగించుకోవడానికి జీలుగా, కట్టిజనుము, పిల్లి పెసర పూత దశలో భూమిలో వేసి కలిగిదున్నాలి. ఇవి హెక్టార్కు 100 కిలోల దాకా నత్రజని అందిస్తాయి. పచ్చిరొట్ట పంట పండించడానికి 40 నుంచి 50 రోజుల వరకు పంట పంటకు మధ్య వ్యవధి ఉండాలి. ఇంత వ్యవధి లేనప్పుడు గట్ల మీద గానుగా, జీలుగా, శోభాబులు వంటి మొక్కలను పెంచి వీటి ఆకులను కోసి పొలాలకు పచ్చి ఆకు ఎరువులుగా ఉపయోగించుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువు వలన లాభాలు. భూమికి తగినంత సేంద్రీయ పదార్థం కలుస్తుంది. లెగ్యూమ్ జాతి పచ్చిరొట్ట పంటలు గాలిలో నత్రజనిని బుడిపల రూపంలో స్థిరీకరించి పొలంలో కలిగిదుండటం వలన భూసారాన్ని పెంచుతాయి. భూభౌతిక స్థితిగతులు అభివృద్ధి చెంది భూమి తేమను నిలుపుకునే శక్తి, గాలి ప్రసరణ, నీరు ఇంకే గుణం పెరుగుతుంది. రొట్ట కుళ్ళినప్పుడు విడుదలయ్యే ఆమ్లాల ద్వారా నేల క్షారత తగ్గుతుంది. నేలలోని భాస్వరం ఎక్కువగా మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. సూక్ష్మధాతువులైన ఇనుము, జింకు, మాంగనీస్ లోపాలను సవరించవచ్చు. రొట్ట ఎరువులుగానే కాక పశువుల మేత కోసం అనగా కట్టిజనుము, పిల్లి పెసర కూడా ఉపయోగపడతాయి. పచ్చిరొట్ట పైర్లు నేల కోతను అరికట్టి నేల ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతాయి. పాలచౌడు, కారుచౌడు భూముల్లో ఉండే అవలక్షణాలు పచ్చిరొట్ట పైర్ల పెంపకంతో తొలగిపోతాయి. ఇప్పటి వరకు చెప్పుకున్న అంశాలన్నీ కూడా రైతు సోదరులు తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాను.
1: మీరింతవరకు వ్యవసాయ సమాచారాన్ని CH వెంకట రమేష్ ద్వారా విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది.
1: కేంద్ర జలవనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ ఈ అంశం గురించి భూగర్భ శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం.
2: కేంద్ర జలవనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం విందాం.
3: క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్. వర్షపు నీరు ఇంకుడు గుంతల ద్వారానే మనం చేయకపోతే రేపు ప్రొద్దున భవిష్యత్తులో మనకు ఎటువంటి ఆధారం లేకుండా మనము జీవన వృద్ధి సాగించాలన్నది నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వము మనకు ప్రతి సంవత్సరము ఒక నినాదంతో మన ముందుకు తీసుకొని వస్తూ ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్, ఎక్కడ పడిన వర్షము అక్కడనే భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చాలా ప్రయత్నాలు చేస్తున్నది. భవిష్యత్తులో మనకు వర్షపు నీరు లేకుండా మనము భూగర్భ జలాల మీద ఆధారపడాలనంటే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింప చేయకుండా భూగర్భ జలాలను మనకు వెలికి తీయడం అనేది చాలా ఇబ్బందికరంగా రాను భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి శూన్యమయ్యే పరిస్థితులు వస్తున్నవి. దీనిని మనము దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క సందర్భంలో మనము వర్షపు నీటిని మనము ఎంతవరకు భూగర్భంలోకి ఇంకింప చేయాలి అన్న ఒక మాట ద్వారా మనము మన యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో దానివల్ల మనకు లాభం ఎంత, భవిష్యత్తులో మనం ఎటువంటి నవ నిర్మాణాన్ని మనం నిర్మించుకోగలం అన్న దాంట్లో మనకు ఆధారపడి ఉంటుంది. దాంట్లో మొట్టమొదటిగా నేను మీ ముందు ప్రస్తావన చేస్తున్నాను, మనకు పడిన వర్షపాతం ఎంత, ఆ వర్షపాతము భూగర్భంలోకి మనం ఎంత శాతం వెళ్తున్నది, మనం ఎంత వాడుకుంటున్నాం అన్నది మూడు భాగాలుగా విభజిస్తే పడిన వర్షపాతము మనకు మన రాష్ట్రములో తెలంగాణ రాష్ట్రంలో రమారమి మనకు 900 నుండి 1000 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతము మనకు నమోదవుతూ ఉంది ప్రతి సంవత్సరము. అదృష్టం వలన మనకు గత 3-4 సంవత్సరాలలో ఎక్సెస్ రెయిన్ మినిమము 10 నుండి 15% ఎక్సెస్గా మనము పొందుకుంటూ అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఎక్సెస్ రెయిన్ఫాల్ అన్నది మనము క్యుములేటివ్గా మనము పరిగణలోకి తీసుకుంటే అది రన్ ఆఫ్ ద్వారా వెళ్ళిందా భూగర్భంలోకి వెళ్ళిందా అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రన్ ఆఫ్ ద్వారా వెళ్ళి మనం నష్టపోయిన ఆ యొక్క వర్షపాతాన్ని మనము ఏ విధంగా భూగర్భంలోకి ఇంకింప చేయాలన్న ఉద్దేశము ప్రతి ఒక్కరూ మనము ఆలోచన చేయవలసిన పరిస్థితి ఈ యొక్క సమయంలో ఉన్నది. ఎందును బట్టి అనంటే భూగర్భంలో ప్రతి సంవత్సరము మనము ఓవర్ ఎక్స్ప్లాయిటేషను జరుగుతున్నందువలన భూగర్భ జల వినియోగము దినదినము ఎక్కువగా ఉన్నందువలన భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి భూగర్భ జల మట్టము క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా కిందికి పోతూ ఉన్నవి. ఒకసారి భూగర్భ జల మట్టము భూమిలో నుండి కిందికి మనకు పడిపోతూ ఉన్నప్పుడు దానిలో నష్టాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఏ విధమైన నష్టం అంటే క్వాంటిటీ పరంగా మనం నష్టపోతున్నాం, క్వాలిటీ పరంగా కూడా మనం నష్టపోతున్నాం. క్వాంటిటీ పరంగా ఏ విధంగా నష్టపోతున్నామయ్యా అని అంటే మనము వర్షపు నీరును భూగర్భంలోకి పంపకపోతే భూగర్భంలో ఉన్న స్టాటిక్ రిసోర్స్ని అంతా వాడినందు వలన క్వాలిటీ కూడా దెబ్బతింటా ఉన్నదన్నది మొదటిగా. రెండవదిగా ఉన్న నీటిని మనము క్రమంగా వాడుకుంటూ ఉంటే నీటి మట్టాలు పడిపోయి మనకు లభ్యత అనేది మనకు తక్కువైపోయి మనకు అధిక వినియోగంలో మనం ముందుంటున్నామన్నది తేట తెల్లంగా మనకు అర్థమవుతూ ఉండేది. ఈ రెండింటిని క్వాలిటీ క్వాంటిటీని అధిగమించాలి అనంటే మనకు ఒక్కటే మనకు నిర్దిష్టమైన మార్గం ఉన్నది, అదే భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతల నిర్మాణమే. ఇంకుడు గుంతల నిర్మాణము అన్న దాంట్లో మనము ఏ విధమైన సాంకేతికతను మనము అమలు పరచాలి అనంటే మనకు చాలా రకాల మనకు ఇంకుడు గుంతలు మనకు చాలా ఉన్నాయి. రీఛార్జి పిట్స్ ఉన్నాయి, రీఛార్జి ట్రెంచెస్ ఉన్నాయి, రీఛార్జి వెల్స్ ఉన్నాయి, రీఛార్జి షాఫ్ట్స్ ఉన్నాయి, రీఛార్జ్ త్రూ అబండన్ వెల్స్ ఉన్నవి, నాలా బండ్స్, చెక్ డ్యామ్స్, గల్లీ ప్లగ్స్, పర్క్యులేషన్ ట్యాంక్స్ విత్ రీఛార్జ్ వెల్స్, మళ్ళీ ఇవన్నీ చాలా

చాలా రకాలున్నాయి. ఇన్ని రకాలైన మనకు ఆర్టిఫిషియల్ గా కట్టడాలు కట్టి ఈ యొక్క పడిన వర్షపాతము అది ఎక్సెస్ పడ్డా పర్ డే లేకపోతే తక్కువ పడినా గానీ ఆ యొక్క ప్రాంతము నుండి వేరే ప్రాంతానికి పయనించకుండా మనం అరికట్టడవలసిన కట్టడమే ఈ యొక్క రీఛార్జ్ స్ట్రక్చర్ అని అంటాం. ఆ స్ట్రక్చర్ అంటే ఒక కట్టడము, ఆ కట్టడం అనేది ప్రవాహానికి అడ్డుకట్ట వేయడము, అడ్డుకట్ట వేసిన దాని నీటిని ఆ యొక్క ప్రాంతంలోనే భూగర్భంలోకి ఇంకింపజేయవలసిందిగా మనం అనుకుంటా ఉన్నాం. ఇన్ని రకాలైన స్ట్రక్చర్స్ ఉన్నందువలన మన ప్రాంతాన్ని బట్టి మనము ఆ యొక్క స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం అర్బన్ ఏరియాలలో ఉన్నాం, అర్బన్ ఏరియాలలో ఉనింటే మనకు 20 mm పర్ డే వర్షపాతము నమోదైతే దాంట్లో పడినది మనకు దరిదాపుగా 40% ఎవాపరేషను, 40% రన్ ఆఫ్, 20% మాత్రమే భూగర్భంలోకి మనకు అత్యధికంగా వెళ్ళగలిగే అవకాశం ఉంది. అంటే 20% వెళ్ళగలుగుతుంది నార్మల్ కండిషన్లంటే. మనము ఒక స్ట్రక్చర్ నిర్మాణం చేసుకుంటే ఈ ఎవాపరేషన్లో ఉన్నదైనా కానీ రన్ ఆఫ్లో ఉన్నదైనా కానీ 20 mm పడిన ఆ దినానికి ఆ మొత్తము భూగర్భంలోకి పంపడానికి మనకు చాలా వరకు మనకు కొంత ప్రయత్నము అనేది మనం చేయవలసిన సందర్భము ఆసన్నమైనదని నేను మీ ముందు ప్రస్తావన చేస్తా ఉన్నా. దీని వలన మనము 20 mm పడిన రెయిన్ఫాల్ అని అంటే కొంతవరకు ఈ విధంగా ఉంటుంది. మనకు ఈ గత 5-6 సంవత్సర కాలాలలో మనము అనుభవపూర్వకంగా మనము ఏమి అనుభవించాము అనంటే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువగా వర్షపాతము పడి ఎక్కువగా రన్ ఆఫ్ అయిపోయి అది మనము పొందలేకపోతున్నాం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి పరిస్థితులలో మనము చేయవలసినది ఆ యొక్క ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన సందర్భాలలో అత్యధికమైన కట్టడాలు మన ప్రాంతంలోనే కట్టుకుంటే రన్ ఆఫ్ అనేది మనం కొంతవరకు నియంత్రించి రన్ ఆఫ్ ఈ విధంగా నియంత్రించడం వలన మనకు సాయిల్ ఎరోజన్ అనేది మనము ఇది ఉంటుంది ఎక్కడైనా కానీ ఫ్లడ్ అనేది మనకు రాకుండా ఇళ్లలోకి రాకుండా అటువంటి కొంతవరకు నష్ట నివారణ చర్యలను మనము చేపట్టిన వారమవుతాం. అంటే ఇంతటి ప్రభావమును మనము తగ్గించి ఆ యొక్క వర్షపాతము ఎక్సెస్ పడిన వర్షపాతాన్ని మనము భూగర్భంలోకే మనం ఇంకింపజేసిన వారమవుతాం. ఒకసారి భూగర్భంలోకి ఇంకింపజేస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు మన పెద్దలు చెప్పారు, ఎక్కడైతే జల సంపద అధికంగా ఉంటుందో అక్కడ నాగరికత చాలా వికసించిన సమయాలు, సందర్భాలు, ప్రాంతాలు ఉన్నాయి. జలము అత్యధికంగా ఉండాలి అనంటే ఇటువంటి ప్రయత్నాలను మనం ముమ్మరంగా చేస్తేనే మనకు రేపటి నాడు భవిష్యత్తు, భావితరాలకు భవిష్యత్తు అనేది ఉంటుందన్నది నేను గట్టిగా చెప్పగలను. ఏ విధంగా మనము భూగర్భములోకి పడిన వర్షపాతాన్ని ఇంకింపజేసిన విధానాలు ఇన్ని రకాలుగా ఇప్పుడు ప్రస్తావన చేసుకుంటే ఆ స్ట్రక్చర్స్ అర్బన్ ఏరియాలలో మనము ఎక్కువగా రూఫ్ వాటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, మ్యాజిక్ సోక్ పిట్స్, హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేటి రకరకాలమైన నిర్మాణ కట్టడాలను మనము భద్రపరచుకునేదానికి అవసరంగా ఉంటుంది మనకు. అంతేకాదు రూరల్ ప్రాంతము, అగ్రికల్చరు ఏరియాలు లేదా గ్రామాలలో మనకు ఎక్కువగా ఓపెన్ ఏరియా ఉంటుంది. అంటే సిమెంటింగ్ కాకుండా ఉన్న ప్రాంతాలలో మనము ఎక్కువగా కట్టడాలలో మనము పొలాలలో మనముకు దున్నేది ఏటవాళ్ళకు అడ్డంగా సాలులు దున్నితే రన్ ఆఫ్ అనేది కొంతవరకు నియంత్రించిన వారమవుతాము. రీఛార్జి అన్నది ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా జరిగినంత దాని యొక్క ఫలితం వలన మనకు మంచిగా ఆ యొక్క క్రాప్స్ పండడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏరియాలలో మనము పడిన వర్షపాతాన్ని 80% వరకు మన భూగర్భంలోకి పంపించగల శక్తి మనకు ఉంటే ఆ ప్రాంతమంతా భూగర్భజల మట్టము అతి తక్కువ లోతులో మనకు భూగర్భజల మట్టము అందుబాటులోకి ఉంటున్నదన్నది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. భూగర్భజల మట్టము ప్రతి సంవత్సరము దాదాపుగా 1 నుండి 1.5 మీటర్ కిందికి పడిపోవడానికి భూగర్భ జలాల మీద ఒత్తిడి అన్నది మనము ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తెరగాలి. కావున భూగర్భ జలాల యొక్క విశిష్ట ప్రాముఖ్యతను మనం గుర్తెరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదించిన క్యాచ్ ద రెయిన్, వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ అనే నినాదాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి అందులో భాగంగా ప్రతి పౌరుడు, ప్రతి భూగర్భ జల వినియోగదారుడు ఆయా పట్టణ ప్రాంతాలలో అయితేనేమి, ఆయా గ్రామీణ ప్రాంతాలలో అయితేనేమి తమ వంతు సహకారంగా పట్టణ ప్రాంతాలలో సోక్ పిట్స్, రీఛార్జ్ హార్వెస్టింగ్ పిట్స్, రెయిన్ వాటర్ రూఫ్ వాటర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, గ్రామీణ ప్రాంతాలలో రైతులైతే డగ్అవుట్ ఫామ్ పాండ్స్, చిన్న చిన్న

0: కుంటలు, ఫామ్ పాండ్స్ తమ పొలములలో ఈ విధమైన స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకొని వచ్చిన వర్షపాతాన్ని మనం అధిక మొత్తంలో భూగర్భంలోకి పంపడానికి ఆ యొక్క భూ ఉపరితలములో ఉన్న సాయిల్ నమూనాను బట్టి నల్లమట్టి రేగళ్లలో కొంత నేయెళ్తున్నది, ఎరుపు నీళ్ళలో కొంత నేయెళ్తున్నది, కొంత భాగము అంటే 18% వెళ్తున్నది, 20% ఇసుక ప్రాంతాలలో వెళ్తున్నది. కాబట్టే మనము ఎక్కువగా భూగర్భ జలాలను ఇంకింపజేయడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కట్టుకోవాలన్నదే మనకు ఉద్దేశంగా. దీనిని వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయన్నది మీరు గుర్తెరగాలని. కలుషితమైన నీటిని మనము దాన్ని వచ్చిన వర్షపాతము అందులోకి భూగర్భంలోకి ఇంకింపజేస్తే ఆ యొక్క మలినమ యొక్క గాఢత తగ్గి స్వచ్ఛమైన నీరు మనకు అందిస్తున్నది అన్నది ఒక పాయింట్ అయితే, విశిష్టమైన భూగర్భ జలాలను మనము స్వచ్ఛంగా ఉంచి మనము భావితరాలకు మంచి సంపదను అందించిన వారమవుతాం అన్నది ఇంకొక పాయింట్గా మీరు గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము పడిన వర్షపాతము ఒక రోజుకు 20 mm పడిన దాన్ని మనము రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మెథడ్స్ ద్వారా భూగర్భంలోకి ఇంకింప చేయడానికి మనము మనవంతు కృషిగా, వాడకములో కూడా మనము కొంతవరకు ఇది మంచి సమయము, ఎందుకంటే వర్షాకాలము మనకు ప్రారంభమైనది, ఎల్నిల నుండి మనము కొంతవరకు గెట్టెక్కిన వారంగా ఉంటున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతాలలో మనకు సమృద్ధిగా ఈ యొక్క జూలై మాసాంతంలోనూ మనకు మంచిగా వర్షపాతాలు పడ్డాయి. ఇంకనూ మనకు వర్షాకాలము ఇంకా ఇంకొక 3 నెలలు ఉన్నది కాబట్టి రాబోవు కాలములలో ఈ యొక్క నినాదంతో ప్రతి ఒక్క భూగర్భ జల వినియోగదారులు అందరూ వారి యొక్క శక్తి సామర్థ్యం కొలది ప్రతి ఇండివిజువల్గా అయినా కానీ కమ్యూనిటీగా కానీ ఎన్జిఓస్ కానీ ప్రభుత్వమైన కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సామూహికమైన బాధ్యతను వహించి భూగర్భ జల సంపదను పెంపొందించడానికి క్యాచ్ ద రెయిన్ అనే నినాదంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశంగా. ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ పథకము ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్లలో కొంతవరకు సహాయం పొందగలరు. అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే ఆ యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మనము ఇటువంటి స్ట్రక్చర్ కట్టాలన్నా కానీ ఎక్కువగా డగ్అవుట్ ఫామ్ పాండ్స్ స్టెప్ వైజ్గా కట్టుకుంటే మనకు భూగర్భ జలాలు ఎక్కువగా ఆ యొక్క ప్రాంతంలో ఉండి పర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతున్నదనే నా యొక్క ఉద్దేశంగా నేను భూగర్భ జల శాస్త్రవేత్తగా చెప్తా ఉన్నాను. అర్బన్ ఏరియాలలో అయితే మనము సోక్ పిట్ అటువంటివి చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన జీ రామ్జీ ఆ పథకం కింద ప్రతి ఒక్కరూ ఆయా పట్టణ ప్రాంతమైన కానీ గ్రామీణ ప్రాంతంలో వారి యొక్క మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ద్వారా యొక్క లబ్ధి పొందగలరని, భూగర్భ జలాల సంపదకు మీరందరూ కృషి చేస్తారన్నది మనవి చేస్తూ ఉన్నాను.
1: ఇంతవరకు మీరు కేంద్ర జల వనరుల శాఖ చేపట్టిన జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ గురించి భూగర్భ జల శాఖ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి శ్రీనివాస్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమలిక తెలుగు సినిమా పాటలు. ముందుగా

మీరు విన్న ఆ పాట బుల్లెట్, ఈ సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడగా విన్నారు. ఇప్పుడు కెప్టెన్ కృష్ణ, ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వీయ సంగీత సారథ్యంలో వేటూరి సుందరరామూర్తి సాహిత్యాన్ని పి సుశీలతో కలిసి పాడిన పాటగా వింటారు.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: కార్యక్రమంలో ఇప్పుడు అసెంబ్లీ రౌడీ. ఈ సినిమా కోసం కేవి మహాదేవన్ సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని SV బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా వింటారు.

స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కాసేపట్లో టుడే ఇన్ పార్లమెంట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో రిలీ వింటారు.

0: అంశాలు. ఆర్టికల్ 370-35A రద్దవడంతో గత 7 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రాంతాల్లో విశేష ప్రగతి సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటు 6.7% ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ ఈరోజు ఆమోదం తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. వార్తల వివరాలు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370-35A రద్దు చేసిన 7 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రజల జీవితాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా విస్తరించాయని, విద్య, వైద్యం, పారిశ్రామికవేత్తలకు అవకాశాలు, క్రీడలు తదితర రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడ్డాయని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన విషయాన్ని పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమ రాజ్యాంగబద్ధ హక్కులకు దూరమైన మహిళలు, అనగారిన వర్గాలు, ఇతర వెనుకబడిన వర్గాలు ఇప్పుడు భారత రాజ్యాంగం పూర్తిగా అమలులోకి రావడంతో సాధికారత సాధించాయన్నారు. ఈ ఏడాది డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈరోజు మరింత ప్రాధాన్యం సంతరించుకుందని నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ ఐక్యత కోసం ఆయన జీవితాంతం చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లడక్ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడిపి వృద్ధి రేటును 6.7% ఉంటుందని అంచనా వేసింది. అలాగే మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగిస్తూ తటస్థ విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ నిర్ణయాలను న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన దేశీయ డిమాండ్ మద్దతుతో వృద్ధి చెందుతోందని, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని కొనసాగిస్తోందని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచి CPI ఆధారిత ద్రవ్యోల్బణ అంచనాను గతంలో ప్రకటించిన 5.1% నుంచి 5% తగ్గించినట్లు గవర్నర్ తెలిపారు. ఇటీవల ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధానంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరల పెరుగుదలే కారణమని, విస్తృత స్థాయిలో డిమాండ్ పెరగడం ఇందుకు కారణం కాదని సంజయ్ మల్హోత్రా వివరిస్తూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial developments as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%. Consequently, the STF rate shall remain unchanged at 5% and the MSF rate and the bank rate at 5.5%.
0: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026కు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లుపై చర్చ అనంతరం రాజ్యసభ దీనిని లోక్సభకు తిరిగి పంపింది. ఈ బిల్లును లోక్సభ సోమవారమే ఆమోదించింది. 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టానికి ఈ బిల్లు సవరణలు చేస్తూ ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37 మందికి పెంచేందుకు వీలు కల్పిస్తోంది. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమాధానమిస్తూ, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయత్న అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో సంస్కరణలు అమలవుతున్నాయని, ఈ బిల్లు కూడా న్యాయ వ్యవస్థలో చేపడుతున్న కీలక సంస్కరణల్లో భాగమేనని చెప్పారు. సుప్రీంకోర్టులో న్యాయపరమైన సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొంటూ,
2: अब ये ऑर्डिनेंस आया उसके बाद ये एक महिला जज हमारे सुप्रीम कोर्ट में आई है और बहुत जल्दी ये देश चीफ जस्टिस ऑफ इंडिया के रूप में महिला जज को देखने वाला है. पहली बार ही होगा सर कि हमारे देश में चीफ जस्टिस के पद तक भी महिला पहुंचने वाली है. महिला प्रतिनिधित्व बढ़े ये तो प्रधानमंत्री नरेंद्र मोदी जी का पूरा भरोसा भी है, विश्वास भी है, आग्रह भी है.
0: బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు 2026కు లోక్సభ ఈరోజు ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 2 గంటలకు తొలి వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశమైన తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల రికార్డులకు సంబంధించిన సాక్ష్యాధారాలపై చట్టాన్ని రూపొందించడంతో పాటు ప్రస్తుత డిజిటల్ బ్యాంకింగ్ విధానాలకు అనుగుణంగా దానిని ఆధునీకరించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా న్యాయపరమైన వ్యవస్థను నవీకరించే లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బిల్లు ప్రకారం బ్యాంకర్ల రికార్డులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ నమోదులు న్యాయస్థానాల్లో చెల్లుబాటు అయ్యే చట్టబద్దమైన సాక్ష్యాలుగా పరిగణించబడతాయి. ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది.

0: బిల్లు ఆమోదం అనంతరం స్పీకర్ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రతిపక్షం సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. సభా కార్యక్రమాలకు ప్రతిపక్ష సభ్యులు పదే పదే అంతరాయం కల్పించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన లోక్సభలో మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాలు సక్రమంగా జరగకుండా ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగానే అంతరాయాలు సృష్టిస్తోందని ఆరోపించారు. బిల్లులపై చర్చకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ తగినంత సమయం కేటాయించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు సహకరించడం లేదని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో రక్తపాతం నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని, అలాగే బలవంతంగా ఆక్రమించి ఉన్న భారత భూభాగాల నుంచి తక్షణమే వైదొలగాలని భారత్ పాకిస్తాన్కు సూచించింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమ్యే ఇస్తెహసాల్ పేరిట చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఈరోజు పాత్రికేయుల సమావేశంలో స్పందిస్తూ, ఇలాంటి ప్రణాళికాబద్ధమైన ప్రచారాలను ప్రపంచ దేశాలు నమ్మబోవని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. 2019 ఆగస్టు 5న తీసుకున్న రాజ్యాంగపరమైన నిర్ణయాలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయాల ఫలితంగా ఆ ప్రాంతంలో అపూర్వమైన సామాజిక ఆర్థిక అభివృద్ధి, సుపరిపాలన, ప్రజాస్వామ్య సాధికారత సాధ్యమయ్యాయని చెప్పారు. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే హక్కు పాకిస్తాన్కు లేదని రణధీర్ జైష్వాల్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాతో పాటు ఇతర ప్రాంతాల్లో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత రక్షణ చర్యలను సమీక్షించేందుకు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు తన శాఖకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ నావికుల భద్రతే ప్రథమం అనే దృక్పథంతో పనిచేస్తోందని సర్బానంద్ సోనోవాల్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఈ విధానంతో 2014 నుంచి భారతీయ నావికుల సంఖ్య గణనీయంగా పెరిగి ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో నావికులను అందించే దేశాల్లో భారత 2వ స్థానానికి చేరుకుందని తెలిపారు. అత్యవసర పరిస్థితులను పర్యవేక్షిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు డిజికామ్ కేంద్రం నిరంతరం పనిచేస్తోందని వెల్లడించారు. ప్రస్తుత సంక్షోభం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 4,000 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించామని కేంద్ర మంత్రి తెలిపారు. వాతావరణం. అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, ఉత్తర అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులు వీస్తాయని తెలిపింది. అదేవిధంగా రానున్న 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలియజేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,428 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 153 పాయింట్ల లాభంతో 78,581 వద్ద ముగిసింది. నిఫ్టీ 9 పాయింట్ల లాభపడి 24,624 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 95.13 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $80.69 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,152 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. Article 370(35A) రద్దు అవడంతో గత 7 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో విశేష ప్రగతి సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధి రేటు 6.7% ఉంటుందని RBI అంచనా వేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు తెలుగు సినిమా పాట ఈడు జోడు. ఈ సినిమా కోసం పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో

0: సినిమా పాట విన్నారు. ఒక ప్రకటన. ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవిలో ఈరోజు శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వయలిన్ వింటారు. మృదంగం శ్రీ మావుడూరు సూర్య ప్రసాదరావు గారు. ఈ ప్రసారంలో 9:30 స్వరమాలిక శీర్షికన తెలుగు సినిమా పాటలు వింటారు. ప్రకటనలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో సమాచార సంధ్య, అనంతరం న్యూస్ సెట్ 9 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తర్వాత 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి మరికొద్ది క్షణాల్లో రిలే అవుతాయి.
1: क्या आप परेशानियों से घिरे हैं? मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखें, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहां आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. ముందుగా మావారి మంచితనం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, సంగీతం మాస్టర్ వేణు.
1: అమ్మ దొంగ తొంగి

0: అమ్మ దొంగ గుర్ర మెక్కుతున్నావా, నే నాన్న మీద స్వారీ చేస్తున్నావా. చల్ చల్ రాజా చల్ చల్ చల్ చల్ చల్ రాజా చల్ చల్ చల్ చల్ చల్ రాజా చల్ చల్ చల్ చల్ చల్ రాజా చల్ చల్ చల్ చల్ చల్ రాజా చల్ చల్ చల్.
1: ప్రేమ లేఖలు. ఈ సినిమా కోసం సత్యం సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిగా వింటారు. సినిమా పేరు ప్రేమ లేఖలు.

వినబోయే పాట. భార్యాభర్తల బంధం. ఈ సినిమా కోసం చక్రవర్తి సంగీత సారథ్యంలో ఆత్రేయ సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడగా వింటారు.

వినబోయే పాట వి కుమార్ సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కలెక్టర్ జానకి సినిమా కోసం పాడగా వింటారు.

కాసుల పేరుల రవ్వల గాజుల కాంతమ్మ గారు అయ్యో రామ అంతలోనే అవుతైపోయారు. కాసుల పేరుల రవ్వల గాజుల కాంతమ్మ గారు అయ్యో రామ అంతలోనే

అయ్యో పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు. నిల్లి నిల్లి పూల చీర చిన్నమ్మ గారు, అయ్యో పాపం ఆఖరి దశలో అవుట్ అయిపోయారు. ఇద్దరు అమ్మలే ఉన్నారు, ఒకరిని మించిన వారొకరు. ఇద్దరు

0: ಆಟ ಆಗಿಂದ ಒಕ್ಕ ಸೀಟ ಗೋವಿಂದ.
1: ಸ್ವರಮಲಿಕ ಕಾರ್ಯಕ್ರಮಂಲో చివరిగా ప్రేమబంధం ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి

శ్రోతలకు ఒక ప్రకటన. రేపటి ఉదయం ప్రసారంలో 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో రేపు క్యూ నాటిక ప్రసారం అవుతుంది. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ బేత రామ సూర్య ప్రకాశరావు గారు. అలాగే

రేపు మధ్యాహ్నం 1:33 ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో మిద్దె తోటల నిర్వహణ యాజమాన్య అంశంపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివగారి ప్రసంగం ప్రసారమవుతుంది. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:30 సంధ్యా రాగాలు ఈ కార్యక్రమంలో 1980-2000 మధ్యకాలం నాటి విడుదలైన సినిమాల్లో నుంచి కొన్ని పాటలు వింటారు. రేపు 7:15 పల్లె సేవలు కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయస్త కార్యక్రమం ఉంటారు. ఇందులో ఎల్నినో పరిస్థితుల్లో వివిధ పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్య అంశంపై నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్ గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గేయం, వ్యవసాయ సమాచారంలో సిహెచ్ వెంకట రమేష్ గారు అందించే సమాచారం కూడా ఉంటుంది. ప్రకటనలు విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు యుగంధర్ సినిమా కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడగా వింటారు.

కార్తీక దీపం ఈ సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన దువ్వూరి రామిరెడ్డి సాహిత్యం సంగీతం సత్యం.

మీరింతవరకు అభేరి రాగం ఖండజాతి త్రిపుల తాళం పల్లవి ఎత్తుగడ ఒక క్రియ వదిలి పదగర్భం ఆరు అక్షరములు పల్లవి సాహిత్యం సతతము నీ పదములే నెరనమ్మితి జగమేలే పరమాత్మ. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ గారి వయలిన్ విన్నారు. మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాద్ గారు. కర్ణాటక సంగీత సభా కార్యక్రమం రాగం తానం పల్లవి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు కార్యక్రమంలో ముందుగా దాగుడు మూతలు. ఈ సినిమా కోసం కేవీ మహాదేవన్ సంగీత సారథ్యంలో ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

0: அணுவணுவு நீதக மெல்ல மெல்ல மெல்லக
1: அணுவணுவு நீதக.
2: రాముడు భీముడు ఈ సినిమా కోసం పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని ఘంటసాల పి సుశీల పాడగా వింటారు.

మీరు విన్న ఆ పాట శ్రీకృష్ణ సత్య సినిమా కోసం ఘంటసాల ఎస్ జానకి పాడిన పింగళి నాగేంద్రరావు, సాహిత్యం సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు. మీరింతవరకు ఆపాత మధురాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కాసేపట్లో హిందీలోనూ ఆ తర్వాత ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: alleged police action during students' protest on the NEET paper leak issue. The Lok Sabha has passed the Bankers Books Evidence Bill 2026. The bill seeks to provide a law relating to evidence with respect to bankers' books and to align it with contemporary digital banking practices. It aims to modernize the legal framework to meet the requirements of the present banking system. The bill also has a provision that an electronic or digital record of a banker's book will be admissible, valid, and legally enforceable as evidence. Union Finance Minister Nirmala Sitharaman moved the bill when the House reassembled after the first adjournment at 2 p.m. CEO of Meta, the parent company of several of the world's largest social media networks and communication tools, Mark Zuckerberg today sent his apologies to the government of India for the child sexual abuse material, related content, deepfake content and errors in operating the platform. Sources said Meta admitted that a lot of money was paid for boosting certain type of content. Today marks 7 years since the historic abrogation of Articles 370 and 35A. On this day in 2019, a landmark decision marked the beginning of a new chapter in the journey of Jammu and Kashmir and Ladakh. Prime Minister Narendra Modi, in his message on the occasion, said constitutional changes made in 2019 ushered in development and empowerment in the two union territories. In a social media post, Mr. Modi highlighted that infrastructure has expanded, opportunities in areas such as education, healthcare, entrepreneurship and sports have grown in both Jammu and Kashmir and Ladakh. On the 7th anniversary of the abrogation of Article 370, Union Law and Justice Minister Arjun Ram Meghwal, while talking to the media, said the historic step accelerated development in Jammu and Kashmir.
1: Article 370 and Article 35A were discriminatory and unjust provisions which were abolished by Prime Minister Narendra Modi in 2019. Since then, the pace of development in Jammu and Kashmir has accelerated. Both heritage and development have received a boost. Employment opportunities have increased and people have witnessed unprecedented infrastructure growth. The people there are happy.
0: In Jharkhand, the students' protest against the alleged irregularities in the Jharkhand Public Service Commission and Jharkhand Staff Selection Commission examinations being held at Jaipal Singh Munda Stadium in Ranchi is intensifying with each passing day. The agitating students have announced plans to lay siege to the Jharkhand Assembly during the upcoming monsoon session to press their demands. India enjoyed a mixed day at the Korea Masters Badminton Tournament in Asan, with seven players advancing to the second round of women's singles, while all six men's singles players crashed out in the opening round. In the women's singles, Anmol Khar, Tanmi Sharma, Mansi Singh, Rakshita, Ramraj, Ashmita Chaliha, Isharani Barua and Shriyanshi Valishetty progressed to the second round with impressive victories. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాలను కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. ఏ దేశం ఎగినా ఎందు కాలిడిన బృందగానం. రచన రాయప్రోలు సుబ్బారావు. సంగీతం శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని. రేపటి కార్యక్రమంలో అన్నమాచార్య కృత నృసింహ సంకీర్తనలు వింటారు. చింతన 6 గంటల 30 నిమిషాలకు. రేపటి కార్యక్రమంలో శ్రీ పిదిరెడ్ల కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానం ఉంటుంది. పొలం పనులు 6 గంటల 35 నిమిషాలకు. రేపటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో రైతు సోదరులకు కొన్ని జాగ్రత్తలు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సమాచారం తెలుసుకుంటారు. ప్రసార విశేషాలు 7 గంటలకు. 7:15 ఉదయ సమీరాలు. రేపటి కార్యక్రమంలో నేటి మాటలో రేపు పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి అంశం. భారత జాతీయోద్యమ నాయకులు సురేంద్రనాథ్ బెనర్జీ గారి వర్ధంతి అంశం ఉంటాయి. తర్వాత క్యూ నాటిక వింటారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు. నిర్వహణ శ్రీ బేత రామ సూర్య ప్రకాశరావు గారు. ఆ తర్వాత పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచార వాణి తదితర అంశాలు ఉంటాయి. 8:30 కాకినాడ జిల్లా సమాచారం.

సమాచార లేఖ శ్రీ వరప్రసాద్ గారిచే వింటారు. కర్ణాటక సంగీతం 8:35 రేపు డాక్టర్ ప్రపంచం సీతారాం వేణువు వింటారు. వయలిన్ శ్రీ ఎంఎస్ఎన్ మూర్తి, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. పాటల పల్లకి 8:59 10:00 ప్రత్యేక కార్యక్రమం. డిజిటల్ అరెస్ట్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి శ్రీ అనంత్, విశ్లేషకులు కీరాణి. 10:30 పాటల పల్లకి. 11:00 మధురిమ తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 1:30 వాణిజ్య ప్రకటనలు. 1:33 ముత్యాల మూంగిళ్ళు. రేపటి కార్యక్రమంలో మిద్దె తోటల నిర్వహణ యాజమాన్యం అంశంపై హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం శివగారి ప్రసంగం వింటారు. 2:30 వాతావరణ వివరాలు. 2:31 జానపద రంజని వింటారు. రేపటి కార్యక్రమంలో శ్రీ మిరియాల రతన్రాజు బృందంచే జానపద గీతాలు వింటారు. వంతలు ఎం ఉమామహేశ్వరి, ఎం మిరియాలమ్మ, సాయికృష్ణ, వై వెంకటేష్. తరువాత అమ్మవారి జోలపాటలు, మంగళహారతి, గరగ నృత్యం శ్రీ మడికి నాగేశ్వర వేగేశ్వరరావు బృందంచే ప్రసారమవుతుంది. రేపటి సాయంకాలం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగం. 5:55 ఉద్యోగ సమాచారం జి పద్మచే ప్రసారమవుతుంది. 6:00 సమాచారవాణి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వెలువడతాయి. 6:30 సాయం సమీరం. 7:00 ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు. కిషాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం రేపు ప్రసారమవుతుంది. ఇందులో ఎల్నినో పరిస్థితుల్లో వివిధ పండ్ల తోటల్లో ఎరువుల యాజమాన్యం అంశంపై నైరా వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. జానపద గేయం, వ్యవసాయ సమాచారం కూడా. 7:45 వికసిత్ భారత్. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 10:00 జాతీయ జానపద లలిత సంగీత కార్యక్రమం. ఇందులో భైరవి, కాలే లైట్ మరాఠీ భావగీత్ ప్రసారమవుతుంది. అలాగే పంజాబీ జానపద గీతాలు కూడా ఉంటాయి. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. వాతావరణం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు అందించిన వివరాల మేరకు ఆకాశం ప్రధానంగా మేఘావృతమై ఉండి 1-2 చోట్ల జల్లుతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే సూచన ఉంది. వాల్టేర్లో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రత 36.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.2 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం గుర్తించదగ్గట్టుగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, యానం తీర ప్రాంతాల్లో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరింతవరకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్పై ప్రసారాలు విన్నారు. నెలల సమయం 11:15 దాటి 58 సెకండ్లు దాటి 58 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ దగ్గర నుంచి సెలవు. నమస్తే. జై హింద్.